0: various rituals are performed seeking certain desire fulfillment, the fulfillment of certain goals in life. That is what Karma Kanda is for. And these are all called as the Sakama Karma. So, for the fulfillment of this Sakama Karma, this prayer, Gatum Yajnaya, is made. So that the Yajna, the karma that we are going to perform, is blessed by the Lord, and we get the right karma phala for this Yajna as well. That is for the Sakama Karma. Here we must understand that for a seeker, here when he says Gatum Yajnaya, he is also praying that he may be able to do Nishkama Karma as well. Let me do this karma, this yajna, expressing my love and devotion and gratitude to the Lord. Let me do it with such bhava, so that the Lord blesses me to develop such bhava, to perform this yajna, to perform this karma, is also the meaning here when we say Gatum Yajnaya. So not only for the Sankalpa Siddhi, that is the fulfillment of a goal, the Sakama Karma, even to do this karma itself with the attitude of Nishkama Karma is also the seeker, the devotee is praying for here. And then it says, Gatum Yajna Pataye. Here we are praying to invoke the blessings or grace of the Lord on the Yajnapati. The Yajnapati is the one who is the Yajamana, who is performing this particular karma or Yajna itself. May the blessings of the Lord be on him, so that the Sankalpa that he has made for this ritual, that is fulfilled, and also that he is able to perform this yajna with the right spirit of offering to the Lord as the dedicated worship of the Lord itself. That is also the prayer when we pray here, Gatum Yajnapataye. And Yajnapati also means the Lord of the yajna itself. That is the one who receives the ahuti through the yajna. He is the yajnapati. So here we are praying to the yajnapati also. That is the presiding deity of this yajna itself. So that he is pleased by all the efforts that we put in during this yajna. So here we are praising the glory of the yajnapati as well. Then it becomes a Nishkama Karma. We are doing it in order to please this Yajnapati as a mark of love and devotion and the gratitude that we have towards him. That is also the meaning of this line. And more about this Shanti Mantra in our coming session. And this is it for the day. Now I will conclude with the Shanti Mantra. Om Purnamadah Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavashishyate. Om Shanti Shanti Shantihi. Harihi Om Tat Sat Shri Sai Ishwararpanamastu. My sincere thanks to Bhagwan for this wonderful opportunity of studying the Shanti Mantras of the Vedas. And I sincerely thank Shri Satya Sai Media Center and every one of you for being a part of this collective sadhana. Thank you very much. Jai Sai Ram.
1: Sai Ram, that was the 346th talk in this new and continuing series, Vedanta Parichaya, an introduction to Vedanta by Dr. Lata Shri, a senior medical officer serving at the Sri Satya Sai General Hospital here at Puttaparthi, who based her talk on Vedic Shanti Mantras. Dear listener, hope you enjoyed this session, and if you have any queries and feedback regarding this series, please feel free to email us as always to listener@sssmediacenter.org. You could also WhatsApp us your feedback to this number 9393258258. And for those of you who missed the earlier talks, you can also download it from our website www.sssmediacenter.org. Now it's time for Swami's Divine Discourse, followed by songs and bhajans in Bhagwan's golden voice. Let us now listen to the second and the concluding part of a Divine Discourse, delivered by Bhagwan Sri Satya Sai Baba on 19th April 1998 at Kodaikanal.
2: The teaching of Nakarmanam, Naprajaya, Dhanenat, Tyagenaike, Amrutattamanasuhu, Atyagamulopala, Amrutabindulu, Yistrilu.
3: Women are the drops of nectar in earning, working for immortality through sacrifice. In response to the effects of Kali age, there are certain exceptions, but yet they are the centers of sacrifice. Basing on the situation, circumstances, on charity, and on other grounds, they may show some change. Because they do not receive enough of needed required cooperation. If a woman is to come forward to do a good activity, she finds many objections on her
2: way.
3: Not only in outer society, even at home, she has many problems. How do you expect women to work? So at home, women should be encouraged. She should be inspired to do what all she likes. Not limited to home. Not merely society. Not to the country. This is an ideal principle that should be taken up for the progress of the entire universe. There may be some without these noble qualities. Let's not bother about them.
2: Pleasure is an interval between two pains.
3: Pleasure is an interval between two pains. There are certain bad people, no doubt. Without bad, good can't be done. Here is an orange fruit. Within the orange fruit, the sweet juice. The outer skin of the orange fruit is bitter. We have to remove this outer skin that is bitter. And we have to accept the sweet
2: juice.
3: The tree of human life bears the fruit of peace. In order to experience the piece of fruit, we have to remove the outer skin that is bad and bitter. We have to remove the seeds that represent the bad qualities. Then it is possible to receive the sweet juice within.
2: Karukane Vedam Nandukudanu Raso Vaisaha Rasamutu Kudinatwenty Hridayalu Manavulika Udayalu.
3: Therefore, the Veda says the human heart should be full of this sweet juice
2: and
3: of rasa. It is the sweet juice of sacrifice. It is the sweet juice of truth. It is the sweet juice of dharma righteousness. The man who follows the women with these sacred qualities would also come up in life. We consider that women are useless. We are men. What is the power of men? We are proud that job or employment is the quality of man. Don't you find many women doing jobs? Are they not men then?
2: ఎంతమంది ఉద్యోగం లేనిటువంటి పురుషులు లేరు?
3: There are many men unemployed.
2: ఎంతమంది ఉద్యోగం చేసేటువంటి స్త్రీలు లేరు?
3: There are many men who have work.
2: ఇప్పుడు న్యాయంగా చూస్తే విచారణ చేస్తే పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ మంది ఉద్యోగం చేస్తున్నారు.
3: To tell the truth, in fact, women are working more in number than men.
2: నేను అక్కడ ITI.
3: ITI. భగవాన్ విజిటెడ్ ఐటీఐ.
2: ఐటీఐ డైరెక్టర్ వచ్చాడు.
3: ది ఐటీఐ డైరెక్టర్ కేమ్ టు హిమ్.
2: మీ టెలిఫోన్ ఫ్యాక్టరీలో ఎంతమంది ఉంటున్నారు ఆడవారు అన్నాను.
3: హౌ మెనీ విమెన్ ఆర్ దేర్ ఇన్ యువర్ టెలిఫోన్ ఫ్యాక్టరీ.
2: స్వామి 99% ఆడవారే అని అన్నాడు.
3: హి సెడ్ స్వామి 99% దేర్ ఇన్ ద ఫ్యాక్టరీ విమెన్.
2: ఎందుకు మగవారిని తీసుకోలేదు అని ప్రశ్నించాను.
3: వై డోంట్ యూ టేక్ మ్యాన్.
2: కానీ స్వామి మగవారు చేసేటువంటి పని లోపల పదింతలు ఆడవారు చేస్తుంటారు.
3: హి సెడ్ విమెన్ వర్క్ 10 times మోర్ దెన్ మెన్.
2: ప్రవేశించినారంటే ఆడవాళ్ళకి అది ఒక దీక్ష.
3: When once woman starts work, she determines to do it.
2: అయ్యేంత వరకు కూడాను ఏమాత్రం కట్టుకోదలరు.
3: Until she completes the task given, she won't go.
2: ఆ కర్మ దీక్ష అనేటువంటి వాడి ఎందే ఉంటుండాలి.
3: The determination, workmanship is there.
2: కనుకనే ఆ వర్క్ వారికి తగినటువంటి శక్తి.
3: They have got this work culture, which is their power.
2: కనుక పురుషులు ఉద్యోగం చేయాలి, స్త్రీలు వంటలు చేయాలి అనేటువంటిది ఏ శాస్త్రమో చెప్పడం లేదు.
3: నో సీక్రెట్ టెక్స్ట్ సేస్ దట్ మ్యాన్ షుడ్ డూ ఏ జాబ్ అండ్ దట్ ఏ ఉమెన్ షుడ్ కుక్.
2: ఒక్కొక్క సమయంలో పురుషులు కూడా కుక్స్ గా ఉంటుంటారు.
3: ఎట్ టైమ్స్ వీ ఫైండ్ మేల్ కుక్స్ ఆల్సో.
2: ఈ మేల్ కుక్స్ ఇప్పుడు ఎక్కువగా ఉంటున్నారు.
3: నౌ మెన్ ఆర్ మోర్ కుక్స్.
2: కనుక కుక్ ఒకరి హక్కు లేక ఉద్యోగం ఇంకొకరి హక్కు అని విభజించడానికి వీలు కాదు.
3: వీ కెనాట్ సే ఇట్స్ అబ్సల్యూట్ రైట్ ఆఫ్ ఎ మ్యాన్ టు డూ ఏ జాబ్.
2: పురస్కరించుకుని స్త్రీలు కూడా ఉద్యోగం చేయవచ్చును, పురుషులు కూడా ఉద్యోగం చేయొచ్చును, లేక స్త్రీలు కూడా వంట చేయొచ్చును, పురుషులు కూడా వంట చేయవచ్చు.
3: డిపెండింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ అండ్ ద పొజిషన్ మ్యాన్ కెన్ డూ ఏ జాబ్ అండ్ ఆల్సో ఉమెన్ అండ్ ఉమెన్ కెన్ కుక్ ఆల్సో.
2: అవేర్నెస్ ఇస్ లైఫ్.
3: Awareness is life.
2: అనగా అన్ని విషయములు అన్ని యొక్క పనులు కూడా తెలిసి ఉండాలి.
3: ఇట్ ఈస్ ది టోటల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆల్ టాస్క్స్ ఇస్ అవేర్నెస్.
2: ఈ పని వీరిదే ఆ పని వారిదే అని నిర్ణయించే అధికారం ఎవరికి లేదు.
3: వీ కెనాట్ స్టిప్యులేట్ అండ్ లిమిట్ ఎనీ పర్టికులర్ జాబ్ టు ఎనీ వన్.
2: కనుక అన్ని పనులు కూడా మనం నేర్చుకోవాల్సింది.
3: వీ షుడ్ లెర్న్ ఆల్ జాబ్.
2: ఆ ఉత్సాహ ప్రోత్సాహము ఒక స్త్రీల ఎందు మాత్రమే అధికంగా కనిపిస్తుంది.
3: దట్ బబ్లింగ్ ఎంథూజియాజం అండ్ జీల్ ఆర్ దేర్ అమంగ్ విమెన్.
2: అవేర్నెస్ అంటే అండర్స్టాండ్ చేసుకోవటం అనుకుంటున్నారు.
3: వై థింక్ అవేర్నెస్ మెన్స్ అండర్స్టాండింగ్.
2: అండర్స్టాండింగ్ ఎంతవరకు చేసుకోవటము,
3: టు వాట్ ఎక్స్టెండ్,
2: ఏదో కొద్దిగా అండర్స్టాండ్ చేసుకుంటే అది అండర్స్టాండ్ కాదు.
3: నాట్ సెగ్మెంటెడ్ ఆర్ ఫ్రాగ్మెంటల్ నాలెడ్జ్.
2: ఇది ఏమిటి అని అడిగినప్పుడు ఇది పీస్ ఆఫ్ క్లాత్ అంటారు.
3: ఇఫ్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్ వాట్ ఇస్ దిస్ యూ సే పీస్ ఆఫ్ క్లాత్.
2: ఇది ఏమిటి అని బిచ్చి చెప్పినప్పుడు ఇది హ్యాండ్కర్ చీఫ్ అంటారు.
3: నౌ వాట్ ఈస్ దిస్ యూ సే హ్యాండ్కర్ చీఫ్.
2: అనగా పరిపూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్ నిజమైనటువంటి అవేర్నెస్.
3: ఇట్ ఓన్లీ మీన్స్ ట్రూ అవేర్నెస్ ఇస్ టోటల్ అండర్స్టాండింగ్.
2: ఇంతో తెలుసుకున్న తర్వాత అది అవేర్నెస్ చెప్పడానికి అధికారమే లేదు.
3: ఇఫ్ యూ నో జస్ట్ ఏ పీస్ ఆర్ ఎ ఫ్రాగ్మెంట్ యూ కెన్ సే అవేర్నెస్.
2: ఎందుకు అన్ని నేర్చుకోవాలి.
3: హావింగ్ బీన్ బోర్న్ ఏ హ్యూమన్ యూ షుడ్ నో ఎవ్రీథింగ్.
2: ఏ పని ఎప్పుడు ఏ వ్యక్తికి అవసరమో చెప్పడానికి వీల్లేదు.
3: వాట్ జాబ్ వాట్ వర్క్ ఈజ్ అట్ ద డోర్ స్టెప్ యూ డోంట్ నో.
2: కనుక అందరికీ ఎందుకు ఈ యొక్క శ్రద్ధ ఉంటుండాలి.
3: ఎవ్రీ వన్ మస్ట్ బి హావింగ్ ది సిన్సరిటీ.
2: అబలని వారి పనికిరాని వారని వారిని వెనుక వేయటం మంచిది కాదు.
3: వీ షుడ్ నెవర్ కన్సిడర్ విమెన్ యాజ్ వీక్ అండ్ యూస్లెస్.
2: వారికి కూడా ఒక ఉత్సాహ ప్రోత్సాహం అందించాలి.
3: వీ షుడ్ ఆల్సో
2: వారి ఎందుకు దివ్య శక్తులు ఎన్నో ఉంటున్నాయి.
3: వీ షుడ్ ఎంకరేజ్ దెమ్, దే హావ్ డివైన్ పవర్ విద్ ఇన్.
2: అజ్ఞాత శక్తులు ఎన్నో ఉంటున్నాయి.
3: దేర్ ఇస్ హిడెన్ పవర్.
2: ఎవరికి కనిపించినటువంటి శక్తులు ఎన్నో ఉంటున్నాయి.
3: దే ఆర్ లేటెంట్ అండ్ ఇమ్మనెంట్ క్వాలిటీస్.
2: నిజంగా చూస్తే వారు అబలలు కాదు, మహాబలులు.
3: Truly speaking, they are not weak, they are mighty powerful.
2: Oka chinna udaharanam,
3: a small example.
2: Commander chief ani untadu.
3: We have a commander in chief.
2: Bharata desham yokka sipayala kadariki ani commander chief.
3: He is a commander chief for the entire
2: commander
3: army.
2: Commander chief vastunnadu ante sipayalu andaru kudunu adiripotharu.
3: As the commander chief comes on inspection, the soldiers shiva.
2: కాని ఇంటికి వచ్చిందంటే
3: బై ది టైమ్ హీ కమ్స్ హోమ్
2: చూస్తే కమాండర్ చీఫ్ కూడా వడికిపోతాడు.
3: బై ది టైమ్ ది కమాండర్ ఇన్ చీఫ్ సీస్ హిస్ వైఫ్ హీ స్టార్ట్స్ షివరింగ్.
2: భయం.
3: వై?
2: పురుషులు ఎందు ఈ దోషములు ఉండటం చేతనే స్త్రీలకు చూచి భయపడుతున్నారు.
3: బికాస్ ఆఫ్ ది మిస్టేక్ అండ్ ది డిఫెక్ట్ ఇన్ మ్యాన్ హీ ఈస్ అఫ్రైడ్ ఆఫ్ ఎ ఉమెన్.
2: ఒక హెడ్ మాస్టర్ ఉంటుంటాడు, ఒక ప్రిన్సిపల్ ఉంటుంటాడు కాలేజీకి.
3: హియర్ ఇస్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ ఎ కాలేజ్.
2: కానీ ఆ ప్రిన్సిపల్ వచ్చేటప్పటికి పిల్లలందరూ కూడా చాలా భయంగా వినయంగా ప్రకటిస్తారు.
3: యాజ్ ప్రిన్సిపల్ కమ్స్ ఆల్ బాయ్స్ ఆర్ ఫియర్ స్ట్రికెన్ అండ్ టోటలీ హంబల్.
2: ఇంత భయపడేటువంటి ఒక ప్రిన్సిపల్.
3: The principal so strong.
2: ఇంటికి వచ్చేటప్పటికి ఎందుకంటే మీరు అర్ధ గంట లేట్ గా వచ్చారనేటప్పటికి తాను భయపడిపోతాడు.
3: As he comes home and when wife questions why are you late today half an hour.
2: ఇది ఈనాటి పురుషుల యొక్క నైచ్యం అయిపోయింది.
3: This has become a natural quality of men today.
2: Nature of life
3: today.
2: కానీ అది వీరికి కూడా ఇంత బలహీనత ఉండకూడదు.
3: And men should not have that weakness.
2: పురుషులని పేరు పెట్టుకున్నందుకు వీరు ఎందుకు అట్టి బలము ప్రకటించాలి.
3: Having been born as man purusha, we should have strength.
2: పురుష అనగా ఏమిటి?
3: వాట్ డూ మీన్ బై పురుష?
2: ఒక మగవారికి మాత్రమే పేరు పొందినటువంటిది కాదు.
3: పురుష మ్యాన్లీనెస్ ఇస్ నాట్ మియర్లీ కన్ఫైన్డ్ టు మెన్.
2: ఏమి
3: పురుష, వాట్ డు యు మీన్?
2: చైతన్యమునికే పురుషుడు అని ఆత్మ అని పేరు.
3: పురుష మీన్స్ అవేర్నెస్, ఆత్మ.
2: కనుక పురుషార్థములు అంటారు.
3: పురుషార్థ ఆబ్జెక్టివ్
2: సప్లై, ధర్మ అర్థ కామ మోక్షము, ఈ నాలుగింటి యందు అతనికి అధికారం ఉంటుండాలి.
3: పురుషార్థ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఇంక్లూడ్,
2: అది సరైన అర్థం కాదు,
3: ఇట్స్ నాట్ ప్రాపర్ మీనింగ్.
2: ఈ నాలుగు శక్తులను పొందడానికి స్త్రీలకు కూడా హక్కు ఉంటుండాలి.
3: టు అటైన్ టు హ్యావ్ దీస్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్, విమెన్ హ్యావ్ అథారిటీ.
2: రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మా రామో భవతి. పురుష అనేటువంటి దానికి కేవలం ఆకారాన్ని బట్టి, ఉపాధిని బట్టి పేరు పెట్టినటువంటిది కాదు.
3: పురుష is not limited to a man alone basing on the form.
2: పాదనేటువంటి పురములందు నక్షత్ర పర్యంతము సంచరించేటువంటి వాడే పురుషుడు.
3: The body, the vesture, has got the principle of atma that moves about from top to toe.
2: అది అందరియందు ఉంటుండాలి.
3: It is in everybody.
2: కాబట్టి ఈ భేదమునకు వస్తే స్త్రీలు కూడా పురుషులే.
3: If you go by this principle, women are also men.
2: ఈ పురుషత్వం అనేటువంటి చైతన్యం సర్వులు యందు కూడా ఉంటుండాలి.
3: This purushatva, the awareness is present in all.
2: కానీ ఆ సత్యాన్ని గుర్తించినటువంటి స్త్రీలు దీన్ని అనుభవిస్తున్నారు.
3: విమెన్ హు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్, దే ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్.
2: వారు ఫండమెంటల్ దీన్ని ఆధారం చేసుకున్నారు.
3: దే గో బై దిస్ ఫండమెంటల్.
2: కానీ పురుషులు కేవలం భౌతికమైన దేహాన్ని ఆధారం చేసుకున్నారు.
3: బట్ మెన్ గో బై ద ఫిజికల్.
2: ప్యాంటు షర్ట్ వేసుకుంటే చాలా పురుషుడు అనుకుంటున్నారు.
3: ఇఫ్ యూ థింక్ దట్ వన్ వేర్స్ దిస్ ప్యాంట్ అండ్ షర్ట్ దట్ ఈస్ వన్ ఈస్ ఎ మ్యాన్.
2: స్త్రీలు కూడా ప్యాంట్ అండ్ షర్ట్ వేసుకుంటున్నారు.
3: వీ ఫైండ్ విమెన్ ఆల్సో వేరింగ్ మెన్స్ వేర్ డ్రెస్.
2: ఆ డ్రెస్ వేసుకున్నంత మాత్రం వాళ్ళు పురుషులు అవుతారా?
3: బై వేరింగ్ ది మెన్స్ డ్రెస్ కెన్ దే బి సీడ్ ఎ మ్యాన్?
2: వాడే పురుషుడు.
3: సో ద వన్ విత్ డివినిటీ ఇస్ పురుష, ద మ్యాన్.
2: ఈ శక్తిని ఆదర్శవంతంగా నిరూపించేటువంటి వాడు స్త్రీలు.
3: అండ్ దిస్ ఐడియల్ ఆఫ్ డివినిటీ షుడ్ బి డిమాన్స్ట్రేటెడ్ బై ఎ వుమన్.
2: ఈ ఒక్కరు కూడా ధర్మాన్ని ఆచరించాలి.
3: ఎవ్రీ వన్ షుడ్ డూ రైచువస్ డీడ్స్.
2: నీ కర్తవ్యం ఏమిటో నీవు నిర్వర్తించాలి.
3: యూ షుడ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
2: నీ యొక్క బాధ్యత ఏమిటో నీవు తెలుసుకోవాలి.
3: యూ షుడ్ నో యువర్ రెస్పాన్సిబిలిటీ.
2: అది ఏ ధర్మ?
3: దట్ ఈస్ ధర్మ.
2: ధర్మం అనగా ఏమిటి?
3: వాట్ ఈస్ ధర్మ?
2: నేను గృహస్థ ధర్మము, నేను వానప్రస్థ ధర్మము అని ఆశ్రమ ధర్మాలు కాదు ఇవి.
3: ఇట్ ఈస్ నాట్ ద ధర్మ ఆర్ ద కోడ్ ఆఫ్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
2: ఇది ఆత్మ ధర్మము.
3: ఇట్ ఈస్
2: దీనిని పురస్కరించుకునే భగవద్గీత యందు
3: ధర్మ ఈస్ ద ఆత్మిక్ ప్రిన్సిపల్ బేసింగ్ ఆన్ దిస్ భగవద్గీత సేస్
2: దేహము పరధర్మం.
3: బాడీ రిఫర్స్ టు ఫిజికల్ లా.
2: ఆత్మ స్వధర్మము.
3: Body represents the physical law, atma speaks of spiritual law.
2: కనుకనే స్వధర్మం అనగా ఏమిటి? స్వధర్మము ఆత్మధర్మమే.
3: స్వధర్మ, ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
2: స్వభావము స్వభావమే అనగా ఆత్మధర్మమే.
3: స్వభావ, ద ట్రూ ఫీలింగ్ ఆఫ్ ద
2: స్వేచ్ఛ. స్వ ఇచ్చేనే స్వేచ్ఛ.
3: స్వేచ్ఛ స్వ
2: ఆత్మేచ్ఛనే స్వేచ్ఛ.
3: ద ఫ్రీడమ్ ఆఫ్ ద సెల్ఫ్ ఈ స్వేచ్ఛ.
2: స్వ అనగా ఏమిటి? ఆత్మకే దీనికి బిరుదు.
3: స్వ మీన్స్ ఆత్మ.
2: సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం, ఈ స్వ అనేటువంటిది ఆత్మకు మాత్రమే చెందినటువంటి పదం.
3: ది నియర్నెస్, ఐడెంటిఫికేషన్ విత్ ద ఫామ్, ద క్లోజ్నెస్ అండ్ ద మర్జ ఈస్ ది సాయుధ్య.
2: కనుకనే స్వధర్మం అనగా ఆత్మధర్మమే స్వధర్మము.
3: సో స్వధర్మ మీన్స్ ద కోడ్ ఆఫ్ ద
2: దేహధర్మమే పరధర్మము.
3: ద కోడ్ ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద బాడీ ఇస్ పరధర్మ.
2: కాబట్టి అన్నిటికీ ఆనాటికి నుంచి ఆదర్శమైనటువంటిది ఆత్మతత్వమే.
3: ది హోల్ ఐడియల్ ఈజ్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
2: అలాంటి పద్దతిలో ప్రాచీనులు అనుభవిస్తూ ఆదర్శాన్ని నిరూపిస్తూ దేశానికి అందిస్తూ వచ్చారు.
3: దాట్ వాజ్ ది ఐడియల్ ప్రొసీజర్ ఫాలోడ్ బై ది ఏన్షియన్స్ హూ హ్యావ్ సెట్ అన్ ఐడియల్ టు ది వరల్డ్.
2: అర్థం
3: అర్థం
2: అర్థం అంటే ధనం అనుకుంటున్నారు వీళ్ళు.
3: అర్థం వై థింక్ ఇట్స్ మనీ.
2: ధనాన్ని సంపాదించడం మగవారి యొక్క అది హక్కు అంటున్నారు.
3: వై థింక్ మ్యాన్ కెన్ ఎర్న్ మనీ.
2: అర్థం అంటే ఇది ధనం కాదు.
3: ఇట్స్ నాట్ మనీ.
2: ఏ ధనము?
3: వాట్ వెల్త్?
2: జ్ఞాన ధనము.
3: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
2: అది ఇద్దరికీ అధికారం ఉంటుంది.
3: బోత్ హ్యావ్ ఈక్వల్ అథారిటీ ఆన్ దిస్ వెల్త్ ఆఫ్ విజ్డమ్.
2: జ్ఞాన ధనం అనగా ఏమిటి?
3: వాట్ ఈస్ దిస్ వెల్త్ ఆఫ్ విజ్డమ్?
2: అద్వైత దర్శనం, జ్ఞానం, ఏకాత్మ భావంతో కూడినటువంటి ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి.
3: ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యువలిజం ఆర్ వన్నెస్ ఈస్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
2: అర్థ కామము.
3: నెక్స్ట్ కమ్స్ కామ డిజైర్.
2: ఈ ప్రాపంచికమైనటువంటి, లౌకికమైనటువంటి, భౌతికమైనటువంటి, ప్రాకృతమైనటువంటి ఈ యొక్క వాంఛలను మనం పెట్టుకోవటం కాదు.
3: కామ ది డిజైర్ షుడ్ నాట్ బి వరల్డ్లీ, ఫిజికల్, ఎఫీమరల్ అండ్ టెంపోరల్.
2: మోక్ష కామము.
3: వన్ షుడ్ హ్యావ్ ఆర్డెంట్ డిజైర్ ఫర్ లిబరేషన్.
2: అందరికీ ఇది అధికారమైనటువంటిది.
3: ఎవ్రీవన్ ఇస్ అథారిటీ టు వర్క్ ఫర్ లిబరేషన్. ఇట్ ఇస్ ఈక్వల్ టు ఆల్.
2: కాబట్టి మోక్షము అనేటువంటి దానిపైన మనము కామించాలి.
3: సో వీ షుడ్ హ్యావ్ డిజైర్ ఫర్ లిబరేషన్.
2: మోక్షమే, మోక్షానికి ఆశించినటువంటి వాడికే ఇది ప్రాప్తిస్తుంది.
3: దేర్ఫోర్ వన్ షుడ్ ఎస్పైర్ ఫర్ లిబరేషన్.
2: మోక్షము,
3: మోక్ష
2: ఏమిటి? ఈ మోక్షము,
3: వాట్ ఇస్
2: మోక్షయమే మోక్షం.
3: అండ్ ది అబ్సెన్స్ ఆర్ టోటల్ freedom from the body attachment is moksha or liberation.
2: ఈ దేహాభిమానం వదలకొట్టబే మోక్షము.
3: To give up this body attachment is moksha or liberation.
2: ఈ దేహాభిమానం ఉండినంత వరకు కూడా మోక్షం మనకు అత్యంత దూరమే.
3: So long there is body attachment, you are cut off from liberation, moksha.
2: కనుకనే బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
3: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
2: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
3: మైండ్ ఇస్ లైక్
2: డోంట్ ఫాలో ది మైండ్.
3: డోంట్ ఫాలో ది మైండ్.
2: డోంట్ ఫాలో ది బాడీ.
3: డోంట్ ఫాలో ది బాడీ.
2: ఫాలో ది కాన్షియన్స్. అదే మోక్షము.
3: ఫాలో ది కాన్షియన్స్. దట్ ఇస్ లిబరేషన్ మోక్ష.
2: ఇది పురుషార్థములు ఎందుండేటువంటి ప్రధానమైనటువంటి సూత్రములు.
3: దీస్ ఆర్ ది మెయిన్ ప్రిన్సిపల్స్ ఆర్ ది ప్రైమ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
2: కనుక పురుషార్థములు అనగా పురుషులకు మాత్రమే సంబంధించింది, స్త్రీలకు మాత్రం లేదని చెప్పడానికి వీలు కాదు.
3: దీస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ఈక్వల్ ఫర్ మెన్ అండ్ విమెన్.
2: స్త్రీలకు పురుషులకు సర్వులకు ఈ యొక్క పురుషార్థములు అత్యవసరమైనటువంటివి.
3: దీస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్.
2: ఇది ఉపాధి భేదములు పురస్కరించుకుని మనం చెప్పుకోవటం కాదు.
3: వి షుడ్ నాట్ డిస్క్రిమినేట్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ ది ఫిజికల్ అపియరెన్స్.
2: స్వరూపమైనటువంటి అంతరార్థాలు.
3: టుడే ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ద సటిలిటీస్
2: సామాన్యమైనటువంటి స్త్రీలకు బోధించి
3: ఆర్ టు బి టాట్ టు ఆర్డినరీ
2: వాయుడును ఆదర్శవంతమైనటువంటి స్త్రీలుగా రూపొందింపజేయాలని ఇది 19వ తేదీ అనేటువంటిది స్త్రీల దినంగా నిర్ణయించాం.
3: దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ should be taught to every woman, and therefore this 19th is allotted, categorized as Ladies Day.
2: ee streela vallane inka pura bhavishyattulopala oka dharma sthapana jaragadaniki avakasam untundadi.
3: Dharma can be brought back by women alone in future.
2: Kevalam idi స్త్రీలకు మాత్రమే హక్కు అని అనుకోకండి.
3: డోంట్ థింక్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ రైట్స్. పురుషులకు కూడా
2: దీంట్లో హక్కు ఉంటుండాలి.
3: మెన్ ఆల్సో హావ్ ఈక్వల్ రైట్స్.
2: మీరు కూడా దానికి తేనేటువంటి ప్రోత్సాహం ఉత్సాహాలు ఇచ్చి మీరు కూడా అందులో పాల్గొన్నారంటే ఎంతో దేశము నిత్య కళ్యాణ పచ్చని తోరణంగా రూపొందుతుంది.
3: మెన్ ఆల్సో షుడ్ పార్టిసిపేట్ ఎంథూజియాస్టికలీ, ఎంకరేజ్ పీపుల్, దెన్ ద వరల్డ్ విల్ ఇంప్రూవ్.
2: మీరు దీనికి ప్రోత్సాహం ఉత్సాహం ఇవ్వకపోయినప్పటికీ వాళ్ళకి అడ్డు తగలకుండా ఉండటం అదే గొప్ప ఉపకారంగా ఉంటుంది.
3: ఇఫ్ మెన్ కెనాట్ ఎంకరేజ్, అట్లీస్ట్ డోంట్ అబ్జెక్ట్ విమెన్ వర్కింగ్ ఫర్ దిస్.
2: కనుక మనం ఒక రాజకీయం నందు కానీ, భౌతికం నందు కానీ, ఇంకే విధమైనటువంటి ఆర్థికం నందు కానీ మనం ఏమాత్రం భేదములు పెట్టుకోకూడదు.
3: పొలిటికల్, ఫిజికల్, ఫైనాన్షియల్,
2: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక రంగం నందు కూడా భేదము లేనటువంటి యొక్క సద్వత్వాన్ని మనం పొందాలి.
3: మారల్, స్పిరిచువల్, సోషల్ డిఫరెన్సెస్ షుడ్ నాట్ బి దేర్.
2: ఇది దైవం యొక్క నిర్ణయం.
3: దిస్ ఇస్ ద కమాండ్, విల్ ఆఫ్ గాడ్.
2: ఏమని చెప్పాడు?
3: వాట్ డస్ హి సే?
2: ఏ మానవుడైనా సరే,
3: ఎనీ మ్యాన్,
2: వానికి నేను అధికారం ఇస్తున్నాను.
3: ఐ గివ్ హిమ్ దిస్ రైట్.
2: ఏ విధమైన అధికారము?
3: వాట్ షాట్ ఆఫ్ రైట్
2: చేశావి మాచుచా.
3: ఐ గివ్ యూ ద లిబరేషన్ టు ఎనీ మ్యాన్.
2: ఏ మానవుడైనా కానీ,
3: లెట్ హిమ్ బి ఎనీ వన్,
2: అనన్యాశ్చింతయంతో మాం.
3: ఇఫ్ హెస్ నో అదర్ థాట్.
2: ఏ జనం పర్యుపాసతే అన్నాడు. ఈ జనమే ఆ జనమే, ఏ జనమైనా సరే పర్యుపాసతే.
3: ఎనీ మ్యాన్ ఇఫ్ హి వర్షిప్స్ మీ, ఐ గ్రాంట్ హిమ్ ద లిబరేషన్.
2: పదములు ఎందే మనం అర్థాన్ని తీసుకోవచ్చు.
3: వీ కెన్ నో
2: జనాన్ పర్యుపాసతే.
3: ఆల్ దోస్ ఎనీ బడీ
2: ఏషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. అట్టి వాని యొక్క పరిస్థితులు నేను చూసుకుంటానన్నాడు.
3: Anybody for that matter, if they worship me, I'll take care of them in every possible way. This is infinite devotion.
2: కేవలం నాకు మాత్రమే సంబంధించింది, నా కుటుంబానికి మాత్రమే సంబంధించింది అని అనుకున్నప్పుడు ఇది సామాన్యమైనటువంటి భక్తిగా ఉంటుంది.
3: ఇఫ్ వి కన్ఫైన్ డివోషన్, లిమిట్ డివోషన్ టు ద సెల్ఫ్, ది ఇండివిజువల్,
2: సమాజం బాగుండాలి అనేటువంటి రెండింటి భావం చేత ఆరాధన చేసేటువంటి వారికి మధ్యమ స్థానము అన్నారు.
3: If one works for the self and also the society, he stands for the middle state. All are one.
2: సమస్త ప్రాణులు ఒక్కటే.
3: ఆల్ బీయింగ్స్ ఆర్ వన్
2: అనేటువంటి ఏకత్వాన్ని గుర్తించి తెలుసుకునేటువంటి వాడే అనన్య భక్తుడు ఉన్నాడు.
3: ద వన్ హూ అండర్స్టాండ్స్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ అండ్ యూనిటీ. అంటే
2: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం అనేటువంటిది కాదు.
3: ఈస్ ది హైయెస్ట్ స్టేట్, నాట్ మియర్లీ చాంటింగ్ గాడ్స్ నేమ్ నాన్ స్టాప్.
2: అది కాదు అనన్య భక్తి.
3: ఇట్ ఈస్ నాట్ అనన్య భక్తి.
2: అనన్యం అనగా ఇతర భేదములు లేకుండా.
3: అనన్య భక్తి మీన్స్
2: అందరినీ సమత్వంగా భావించుకొని సూచించడం అనుభవించడమే. ఇది అనన్య భక్తి.
3: ట్రీటింగ్ ఎవ్రీబడి ఈక్వల్.
2: సర్వ మానవుల దైవత్వం ఉంటుండాలి.
3: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీబడి.
2: సర్వ మానవుడు దైవ స్వరూపుడే.
3: ఆల్ హ్యూమన్స్ ఆర్ డివైన్.
2: దేవుడు అంటే ఎక్కడో ఒక క్షేత్రంలో ఉన్నాడని కాదు.
3: గాడ్ ఈస్ నాట్ ఇన్ ఏ పిల్గ్రిమ్ సెంటర్.
2: ఏదో ఒక ప్రదేశమునందు మాత్రమే ఉన్నాడని మనం అన్వేషణ చేయకూడదు.
3: వీ షుడ్ నాట్ లిమిట్ గాడ్ టు ఏ పర్టిక్యులర్ ప్లేస్.
2: సర్వత్రా ఉన్నటువంటి వాడే దేవుడు.
3: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
2: ఇంత విశాలమైన దేవుణ్ణి,
3: గాడ్ ఈజ్ సో బ్రో,
2: ఇంత చిన్న ఫోటోలో ఫ్రేమ్ కట్టుకుని పూజలో పెట్టుకుంటే ఎంత భగవంతునికి అవమానం చేసినట్టు.
3: గాడ్ ఈజ్ సో మైట్ అండ్ ఇన్ఫినిట్, ఈజ్ జస్ట్ పుట్ ఇన్ ఏ ఫోటో ఫ్రేమ్ అండ్ వర్షిప్డ్ ఇన్ ఎ నారో వే.
2: భావాన్ని అభివృద్ధి పరచుకోవడానికి, నీ ప్రేమను అతనికి చెప్పుకోవడానికి ఆ ఫోటోను పెట్టుకున్నావు, కానీ ఆ ఫోటో మాత్రమే కాదు భగవంతుడు.
3: ఫోటో విల్ హెల్ప్ యూ టు సబ్మిట్ యువర్ ప్రేయర్స్.
2: కాదు భగవంతుడు,
3: వీ షుడ్ నాట్ లీవ్ ఇట్ హిమ్.
2: మాత్రమే కాదు భగవంతుడు,
3: నాట్ మియర్లీ ది ఫోటో ఫ్రేమ్.
2: సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు.
3: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
2: అండపిండ బ్రహ్మాండం అంతా కూడా నిండినటువంటి దైవత్వమే నిజమైనటువంటి దైవత్వం.
3: హీఈస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ ద మైన్యూట్ ఫ్రమ్ మైక్రోకాజం టు ద మాక్రోకాజం.
2: కనుక దైవత్వం సర్వవ్యాపకత్వం.
3: సో డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్.
2: ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తించినప్పుడు,
3: వెన్ వీ రికగ్నైజ్ దిస్
2: సర్వభూతం కూడా భైవ స్వరూపంగానే ఉపయోగిస్తుంది,
3: వీల్ అండర్స్టాండ్ దట్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
2: కనుక
3: సో
2: సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చితే అన్నారు.
3: హూమ్ సో ఎవర్ యూ సాల్యూట్ ఇట్ అమౌంట్స్ టు సాల్యుటేషన్ టు గాడ్.
2: ఎవరికి మనం నమస్కారం చేసినప్పటికీ కేశవునికి నమస్కారం చేసిన వారం అవుతాం.
3: యూ మే డూ నమస్కార్ టు ఎనీబడీ, ఇట్ అమౌంట్స్ టు నమస్కార్ టు గాడ్.
2: దానిని ఇంకొక రీతిలో మనం తీసుకున్నాం, సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చితే. ఎవరిని మనం దూషించినా కానీ తిరిగి మనం కేశవుని దూషించిన వారం అవుతాం.
3: హూమ్ సో ఎవర్ యూ డినై అండ్ అక్యూజ్ ఇట్ అమౌంట్స్ టు టోటల్ డినై అండ్ అక్యూజేషన్ ఆఫ్ గాడ్.
2: అల్పమైన సంకుచితమైన భావములు పెట్టుకోవడం చేతనే నాకు ఈ దేవుడే, ఇతరు మాత్రమే నా దేవుడు, నేను రాముని ఇష్టపడతాను, కృష్ణుని ఇష్టపడను, లేక నేను కృష్ణుని ఇష్టపడతాను, రాముని ఇష్టపడను అని చెప్పేటువంటి వారు ఎలాంటి వాడు? సంకుచిత హృదయుడు.
3: ద ఫానటిస్ట్ అండ్ ఫండమెంటలిస్ట్ ఆర్ సో మీన్ అండ్ నారో మైండెడ్ యాజ్ టు లిమిట్ గాడ్ టు ఎ నేమ్ అండ్ ఫామ్ లైక్ రామకృష్ణ.
2: భగవంతుడు,
3: గాడ్ హ్యాస్ గాట్ 1000 హెడ్స్ అండ్ 1000 ఫీట్ అండ్ 1000 హ్యాండ్స్.
2: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
3: He has so many hands, so many heads and so many feet.
2: కాబట్టి ఒక్కొక్క నేమ్ నీకు ఇష్టంగా ఉండొచ్చును.
3: యు మే లైక్ వన్ నేమ్.
2: మరొక నేమ్ నీవు ద్వేషించకూడదు.
3: యూ షుడ్ నాట్ క్రిటిసైజ్ అనదర్ నేమ్.
2: నామాను కూడా నువ్వు భగవంతుని వేయి.
3: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
2: ఈనాడు ఒక చిన్న ఉదాహరణము.
3: ఏ స్మాల్ ఎగ్జాంపుల్ టుడే.
2: సహస్రనామార్చన చేస్తున్నాము.
3: వి వర్షిప్ గాడ్ యూజింగ్ 1000 నేమ్స్.
2: ఈ విధంగా చేసినప్పుడు ఒక్కొక్క పుష్పం తీసుకుంటాం.
3: వి పిక్ అప్ వన్ ఫ్లవర్.
2: కేశవాయ నమః.
3: సే వన్ నేమ్ అండ్ ఆఫర్ టు గాడ్. నదర్ నేమ్ టు గాడ్.
2: ఇవన్నీ కూడా ఒకే రూపాన్నిపైనే వేస్తున్నాం, కానీ ఆ నారాయణ అంటే ఇంకో నారాయణ పటం తీసుకుని వచ్చి కేశవ అంటే కేశం పటం తెచ్చి మనం ఆ విధంగా పూజించడం లేదు.
3: దో వి వర్షిప్ గాడ్ అటరింగ్ 1000 నేమ్స్ పికింగ్ అప్ ఎ ఫ్లవర్ ఎవ్రీ టైమ్ ఆల్ దీస్ ఆర్ ఆఫర్ టు సేమ్ ఫోటో.
2: అన్ని నామములు కూడా ఒక్క రూపంలోనే మనం నిరూపిస్తూ వస్తున్నాం.
3: ఆల్ నేమ్స్ ఆర్ ఆఫర్డ్ ఆర్ మెంట్ టు ఓన్లీ వన్ గాడ్.
2: కాబట్టి ఏకం సత్ ప్రాబోధన్. ఈ నామములంతా కూడా విప్రు బోధించినటువంటి ఒక వివిధ నామములు.
3: సో ఆల్ దీస్ నేమ్స్ ఆర్ గివెన్ బై స్కాలర్స్.
2: ఇవన్నీ ఒకే రూపములకు సంబంధించినటువంటివి.
3: ఆల్ ఆఫ్ దెమ్ రిలేట్ టు ది సేమ్.
2: ఒక్క దేహం లోపల
3: in the same body
2: అనేక అంగములు ఏ విధంగా ఉంటున్నాయో,
3: as we have many limbs,
2: ఒక్క దైవమునకు
3: one god
2: అనేక పేర్లంతా ఉంటున్నాయి,
3: has many names.
2: కానీ ఇన్ని పేర్లు ఉన్నప్పటికీ దైవం ఒక్కడే.
3: Though god has many names, god is one.
2: కృష్ణానుకు, రామానుకు, అల్లానుకు, జీసస్ అనుకు, జోరాస్ట్రియమనుకు, గురుప్రభు అనుకు, ఏ విధంగా అనుకున్నా కానీ భగవంతుడు ఒక్కడే.
3: యు మే కాల్ గాడ్ యాజ్ రామ, కృష్ణ, అల్లా, జీసస్ అండ్ సో ఆన్. గాడ్ ఈజ్ వన్.
2: కనుక ఈ పేర్లు వారి అభిరుచిని పురస్కరించుకుని అభివృద్ధి అవుతూ వచ్చినాయి, కానీ భగవంతుల్లో ఎలాంటి భేదము లేదు.
3: నేమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ యువర్ చాయిస్ అండ్ ప్రిఫరెన్సెస్ అండ్ టేస్ట్.
2: కనుక మనం సంకుచిత హృదయాన్ని మనం దూరం చేయాలి.
3: అండ్ వీ షుడ్ గివ్ అప్ దిస్ నారో మైండెడ్నెస్.
2: పలాన్ రూపమే నాకు అవసరము.
3: యు కెన్ ఐ నీడ్ దిస్ ఫార్మ్ ఇన్ నేమ్.
2: అంటే అప్పుడు ఏమైపోయినట్టు భగవంతుని కొంతవరకు సంకుచితంగా నీవు అనుభవించినట్టు అవుతుంది.
3: ఇట్ ఓన్లీ మీన్స్ యు ఆర్ లిమిటింగ్ గాడ్ టు ఎ ఫైనైట్ నేమ్ అండ్ ఫార్మ్.
2: ఎవరైనా సరే, ఏ రూపమైనా సరే,
3: లెట్ ఇట్ బి ఎనీ
2: ఫార్మ్, అందరి యందు ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని మనం సమత్వంగా తీసుకోవాలి.
3: వీ షుడ్ టేక్ దిస్ స్పిరిట్ ద డివినిటీ ఇస్ ఇన్ ఎవ్రీబడీ విత్ ఈక్వానిమిటీ.
2: కనుక ఈ 19th అనేటువంటి దినమునందు,
3: సో ఆన్ దిస్ డే ఆఫ్ 19th,
2: ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని,
3: this principle of unity,
2: ప్రచారం చేసి
3: should be propagated.
2: అందరి యందు ఉండినటువంటి దైవత్వం ఒక్కటే అనేటువంటి ఒక ఈ రిలిజన్ కూడాను భేదములు కూడాను పోగొట్టి,
3: వీ షుడ్ గివ్ అప్ రిలీజియస్ డిఫరెన్సెస్,
2: ఈ మతముల యొక్క భేదములు కూడాను దూరం గావించి,
3: వీ షుడ్ బి ఫార్ అవే ఫ్రమ్ రిలీజియస్ డిఫరెన్సెస్.
2: నా మతం ఒక్కటే.
3: మై రిలీజన్ ఇస్ వన్.
2: ఏమిటి ఆ మతము? మానవ మతము.
3: వాట్ ఈస్ దట్ రిలీజియన్?
2: నా యొక్క ఇది కులం ఒక్కటే.
3: ఐ హావ్ ఓన్లీ వన్ కాస్ట్.
2: ఏమిటి కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ?
3: ద కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
2: రిలీజన్ ఆఫ్ లవ్.
3: ద రిలీజన్ ఆఫ్ లవ్.
2: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
3: ద లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్.
2: ఈ మూడింటిని మాత్రం మనం ఏకంగా తీసుకోవాలి.
3: వీ షుడ్ టేక్ దెమ్ యాజ్ వన్ ప్రిన్సిపల్.
2: ఇప్పుడు చెప్పాను పంచభూతములను చెప్పాను.
3: భగవాన్ సెట్ ఫైవ్ ఎలిమెంట్స్.
2: అంగది, సరస్వతి, సరస్వతి, అంగవతి. ఈ అంగవతి లోపల పంచభూతములు చెప్పాను.
3: హీ రిఫర్ టు అంగవతి.
2: ఈ పంచభూతము ఏ మతము ఏ ఒక్క దేనికి కూడా విరుద్ధంగా పోయేటువంటివి కాదు.
3: నన్ కెన్ యాక్ట్ ఆపోజిట్ టు ది
2: పంచభూతం. ఏ కులము,
3: టు వాట్ కాస్ట్ దే బిలాంగ్ టు?
2: ఏ కాస్ట్ లేదు.
3: దే హావ్ నో కాస్ట్.
2: ఆకాశమునికి ఏ కులము?
3: వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ ది స్కై?
2: గగనమునికి ఏ కులము?
3: వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ స్పేస్?
2: గంగకు ఏ కులము?
3: గ్యాంజెస్.
2: ఏ కులము లేదు.
3: నో కాస్ట్.
2: కనుక భూమికే కులము.
3: వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ ది ఎర్త్?
2: నీటికే కులము.
3: వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ వాటర్?
2: కులము లేదు.
3: నో కాస్ట్.
2: ఈ విధంగా పంచభూతములకే కులపరతములు లేనప్పుడు మనం ఎందుకు ఈ కులమతములతో పోరాడాలి?
3: వెన్ ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ నో స్పెసిఫిక్ కాస్ట్, వై షుడ్ వి ఫైట్ ఫర్ కాస్ట్?
2: అందరిది ఒకే మతమే, మానవ మతము.
3: ఇన్ ఫ్యాక్ట్ వి బిలాంగ్ టు వన్ కాస్ట్, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
2: మనం ఆదర్శవంతమైనటువంటి అనుగ్రహాన్ని తగినటువంటి రీతిగా మనం అందించాలి.
3: బిలాంగింగ్ టు ది కాస్ట్ ఆఫ్ కమ్యూనిటీ, వీ షుడ్ బి ది రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఈక్వలే.
2: ఈనాడు కమ్యూనిటీ అనేటువంటిది అధికంగా మనం పట్టుకుంటున్నాం.
3: టుడే వి ఆర్ హావింగ్ కమ్యూనల్ ఫీలింగ్స్.
2: పరిపూర్ణమైన ఆత్మతత్వం కలిగినటువంటి వాడికి యూనిటీ అవసరము.
3: ద వన్ హూ రియలైజ్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ప్యూరిటీ రియలైజ్ యూనిటీ ప్యూరిటీ
2: డివినిటీ అవసరము.
3: అండ్ ద డివినిటీ
2: ఈనాడు ప్యూరిటీ యూనిటీ డివినిటీని మర్చిపోయినారు.
3: టుడే వి హావ్ ఫర్గాటన్ ప్యూరిటీ యూనిటీ అండ్ డివినిటీ.
2: కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ, ఈ రెండింటిని చేతిలో పట్టుకుని జీవితం చేస్తున్నారు.
3: ఇన్ దేర్ ప్లేస్ వీ ఫైండ్ కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
2: ఈ ఎనిమిటీ కమ్యూనిటీ అనేటువంటి ఉన్నప్పుడు అన్ని విధాన అపజయమే పొందుతాం.
3: వీఆర్ బౌండ్ టు ఫెయిల్ ఇన్ లైఫ్ విత్ కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
2: ఏ కుల మతములు లేవు.
3: గాడ్ ఈస్ బియాండ్ కాస్ట్
2: లేవు.
3: గాడ్ ఈస్ బియాండ్ డిఫరెన్స్.
2: దైవమే.
3: గాడ్ ఈజ్ వన్ టు ఎవ్రీబడీ.
2: ఏ దేశం వారికైనా దైవమే.
3: టు ఎనీ మ్యాన్ ఆఫ్ ఎనీ కంట్రీ.
2: ఏ కాలంలోనైనా దైవమే.
3: ఎట్ ఎనీ పీరియడ్ ఆఫ్ టైం.
2: ప్రాచీన కాలం ఇట్టి భేదములు ఏమాత్రం కనిపించలేదు.
3: దేర్ వర్ నో డిఫరెన్సెస్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్.
2: పరిపూర్ణ హృదయులైపోయి
3: దేవర్
2: భారతీయ సంస్కృతిని ఆశ్రయించి ఆనందంగా అనుభవిస్తూ వచ్చేటువంటి వారు.
3: దే వర్ బ్రాడ్ మైండెడ్ అండ్ ఫాలోడ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
2: సంస్కరింపజేసినటువంటిదే సంస్కృతి.
3: దట్ brings samskara, refinement, ee samskruti, ee culture.
2: Kanuka etti bhedamulaku avakasam ivvakunda.
3: Don't give scope for differences.
2: Etti kulamatamulaku avakasam ivvakunda.
3: Don't observe communal differences.
2: Etti purushulanetundi bhedam lekunda.
3: Don't observe differences on grounds of gender.
2: Daivathulu okkate aneetundi ekatvaniki ravali.
3: Don't observe differences on grounds of gender. God is one to everybody.
2: Oke daivam.
3: God is one.
2: ఈ దైవత్వాన్ని మాత్రం సర్వులకు అధికంగా సర్వులకు సమత్వంగా మనం పంచుకోవాలి.
3: దిస్ డివినిటీ ఈజ్ యూనిఫామ్ టు ఎవ్రీబడీ అండ్ ఎవ్రీవన్ హ్యాస్ ఈక్వల్ రైట్ అండ్ షేర్.
4: భజన బినా సుఖ శాంతి.

Hay alguno. సూక్ష్మమైనటి అణువున సూక్ష్మమగుచు మేటి వస్తువునందున మేటియగుచు

0: వెర్రి మనస, అదియో నీలో నన్నున్నది కాంచుమచట, సత్యమును తెల్పు బాట ఈ సాయి మాట.
1: విత్ ఎ డిజైర్ టు హ్యావ్ ది విజన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ బ్రాహ్మణ్, ఓ ఫూలిష్ పర్సన్ డూ నాట్ గో అబౌట్ సెర్చింగ్ ఇట్, ఫూలిష్ మైండ్ డూ నాట్ గో అబౌట్ సెర్చింగ్ ఫర్ ఇట్ ఎవ్రీవేర్. దాట్ ఈస్ ఇన్ యూ, లుక్ ఫర్ ఇట్ ఇన్ యువర్ సెల్ఫ్. దిస్ ఈస్ ది వర్ల్డ్ ఆఫ్ ట్రూత్, ది పాత్ ఆఫ్ ట్రూత్, సాయిస్ వర్డ్.
0: యువకుడు భావి భారత నిర్మాత.
1: Youth is one who establishes the future of Bharat.
0: Bharat desham yokka bhavishyat yokka manchi cheddalu yuvakala payane aadharapadi unnadi.
1: The good as well as the bad of the future of Bharat depends on the shoulders of the young people.
0: Desham yokka aunnatyamu, desham yokka bhinnattamu, desham yokka cheenattamu యువకుల యొక్క ప్రవర్తన పైన ఆధారపడి ఉన్నది.
1: ది గ్రేట్నెస్ ఆఫ్ ది కంట్రీ, ది డిటీరియరేషన్ ఆఫ్ ది కంట్రీ అండ్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ ది కంట్రీ, ఆల్ ఆఫ్ దెమ్ డిపెండ్ అపాన్ ది యంగ్ పీపుల్.
0: కానీ నేటి భారత భౌతికం యొక్క క్షీణత్వము, భౌతిక యొక్క క్షీణత్వమునకు కారణము ఏమిటో విచారించినప్పుడే యువకుల యొక్క కర్తవ్యాన్ని గుర్తించుకోవటానికి వీలవుతుంది.
1: It will be possible for young people to realize their responsibility only when they understand the reason for the deteriorated condition at present of this country, Bharat.
0: Aneka matamula variki, aneka deshamulaku aadarshaninchi aadukunnatvanti yokka Bharat deshamu nedu tama bidalaku pattadu annam andinchutu lopala chaala partapistu undali.
1: This country Bharat, which at one time gave ideals and ideal examples to many religions and to many countries, such a country today is unable to give food to its own children.
0: దీనికి కారణం ఏంటి?
1: What is the reason for this?
0: యువకుల యొక్క ప్రవర్తన, యువకుల యొక్క భావములు, యువకుల యొక్క కర్మలు అపవిత్రమై అశుద్ధమై కలంకరహితమైనటువంటివిగా ఉండటం చేత ఈ మానవత్వాన్ని ఉద్ధరించే నిమిత్తమై కొంత విద్యాభ్యాసములు ఉన్నత స్థాయి యందు అభ్యసించాలని కొంతవరకు గుర్తించడానికై.
1: ది కాండక్ట్ ఆఫ్ యంగ్ పీపుల్, ది ఐడియాస్ దట్ స్ప్రౌట్ ఇన్ యంగ్ పీపుల్ అండ్ ది వర్క్ విచ్ యంగ్ పీపుల్ డూ హ్యాస్ బికమ్ అన్ప్లెజెంట్, అన్సెక్యూర్ అండ్ ఇంప్యూర్, అన్సేక్రెడ్. దిస్ ఈస్ ది మెయిన్ రీజన్ వై in their education and in their methodology of teaching we should bring about some changes.
0: Totallo dongal cheri palapustanni apahincharante deeniki edi karanam?
1: If the thieves enter a garden and begin to steal the fruit and the flower in the garden, what is the reason for this?
0: Deeniki kancha lekapovatamu, kaapala lekapovatame deeniki moola karanam.
1: The main reason for such a thing is that there is no fence for the garden and there are no sentries for the garden.
0: యువకుల యొక్క హృదయ బృందావనమునందు పవిత్రమైన భావములు ఫలపుష్పములుగా వికసించి తద్వారా ఆచరణ రూపమైనటువంటి సిద్ధాంతములను అనుష్ఠాన రూపమైనటువంటి క్రియలుగా అందించేటువంటి దాంట్లో కొంత లోపం కలుగుతూ వచ్చింది.
1: ఇన్ ది గార్డెన్స్ అండ్ ది హార్ట్స్ ఆఫ్ యంగ్ పీపుల్ sacred ideas should enter and they should flower and become fruits. There has been some decline in this process.
0: Durachara durgunamulaneetunte dongalu ee hudaya brindavanamundu chorabadi tadwara deenini apaharinchadaniki prayatnistu vastunnayi.
1: Thieves, which are in the form of bad conduct and bad ideas, have entered the garden of the hearts of these young people and they are trying to steal the flowers and the fruits.
0: Kalukane kramashikshananeetunte kanchanu manam kattukoni నిత్యాధరమైనటువంటి క్రియారూపమైనటువంటి యొక్క సత్కర్మను ఆచరించినప్పుడే దీనికి చక్కని పోషణ ఏర్పడుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ బిల్డ్ అ ఫెన్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ వీ కెన్ గ్రో గుడ్ ఐడియాస్ అండ్ గుడ్ కాండక్ట్ ఇన్ అవర్ వర్క్, దెన్ ది గార్డెన్ విల్ బికమ్ గుడ్.
0: జగత్తునందు రూపనామములు కలిగినటువంటి సమస్త పదార్థములకు ఒక కర్త అయినటువంటి యొక్క కారణము లేకపోలేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఆల్ థింగ్స్ విచ్ హ్యావ్ ఎ నేమ్ అండ్ ఎ ఫామ్, ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ సమ్వన్ హూ హాస్ క్రియేటెడ్ దట్ నేమ్ అండ్ ఫామ్.
0: ప్రతి పదార్థం కూడాను స్వరూప స్వభావములతో కూడి రూపనామ క్రియారూపమై ధరిస్తూ ఉంటుండాలి.
1: ఎవ్రీ ఐటమ్ ఇన్ దిస్ వరల్డ్ మే హ్యావ్ ఇట్స్ నేచురల్ అట్రిబ్యూట్స్ బట్ ఇట్ టేక్స్ ఏ ఫామ్ అండ్ ఎ నేమ్.
0: ప్రతి కర్మకు కూడా ఒక కర్త లేకపోలేదు.
1: ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి ఏ సబ్జెక్ట్.
0: కర్త లేని కర్మ నిర్మాణం కానేరు.
1: దేర్ కెన్ బి నో యాక్షన్ ఇఫ్ దేర్ ఇస్ నో యాక్టర్ ఆర్ సబ్జెక్ట్.
0: కనుకని ప్రతి విషయమును కూడాను ఈ దృష్టి కల్పితమైన జగత్తునందు సమస్త పదార్థములకు కూడాను ఒక కారణం అనేటువంటి ఒక మూలాధారమైన శక్తి ఒకటి ఉన్నది.
1: ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్ ఫర్ ఆల్ దట్ వి సీ దేర్ మస్ట్ బి ఎ కాజ్ ఎ బేస్ విచ్ హెస్ కాజ్ దిస్ క్రియేషన్.
0: అయితే లోకమునందు కొందరు నిరాశపరులు కొందరు ఆశపరులు ఈ విధమైనటువంటి మిశ్రమమైనటువంటి యొక్క మానవత్వం లోపల కొన్ని విధమైనటువంటి దానిని అర్థం చేసుకోలేక కాలంను వ్యర్థపరచడమే కాకుండా కర్తను కూడా నువ్వు గుర్తించుకోలేకపోయినటువంటి వారు అవుతున్నారు.
1: But in this world, which consists of many people, different types of people, some people who have a reason and who want to understand, some people have no process of understanding.
0: ఆశపరులు నిరంతరము తమ దృష్టిని ఉన్నత స్థాయి అందే ఉంచుకుంటారు.
1: Those who have an ambition of understanding will keep their thoughts always at a high level.
0: నిరాశపరులు నిరంతరము నిస్పృహ గురి అయి నిరుత్సాహములకు లోబడి ఉంటారు.
1: Others are always dejected and disappointed.
0: ఆశపరుడు చీకటి యందు తన దృష్టిని పైకి ప్రసరింప చేసుకుంటాడు.
1: హీ హూ వాంట్స్ టు లెర్న్ హీ విల్ రైజ్ హిస్ విజన్ ఈవెన్ ఇన్ డార్క్నెస్.
0: నిరాశపరుడు క్రిందికి చూస్తాడు.
1: వన్ హూ డస్ నాట్ వాంట్ టు లెర్న్ విల్ లుక్ డౌన్ ఆల్వేస్.
0: క్రింద కనిపించేటువంటిది ఒట్టి చీకటి.
1: వాట్ హీ సీస్ వెన్ హీ లుక్స్ డౌన్ ఇస్ ఆల్వేస్ డార్క్నెస్.
0: పైన చూసేటువంటి ఆశపరుడు నక్షత్రాలు మినుకు మినుకమని ఏదో ఒక ఆశను కల్పించు తన యొక్క జీవితమునకు ఒక ఉత్సాహాన్ని చేకూరుస్తూ ఉంటాయి.
1: వన్ హూ వాంట్స్ టు లెర్న్ అండ్ లుక్స్ అప్ విల్ ఆల్వేస్ సీ బ్రైట్ స్టార్స్ అండ్ దే గివ్ హిమ్ ఎన్ అమౌంట్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ అండ్ అండర్స్టాండింగ్.
0: ఆశపరుడు నిరంతరము గులాబీ పుష్పములపైన దృష్టి ఉంచుకుంటాడు.
1: హీ హూ వాంట్స్ టు లెర్న్ విల్ ఆల్వేస్ హ్యావ్ హిస్ విజన్ ఆన్ ఎ రోజ్ ఫ్లవర్.
0: నిరాశపరుడు ఈ గులాబీ పుష్పమునకు క్రింద ఉన్నటువంటి యొక్క ముళ్ళ పైన దృష్టి ఉంచుతాడు.
1: ఆన్ ది కాంట్రరీ హీ హూ ఇస్ డిసప్పాయింటెడ్ విల్ ఆల్వేస్ లుక్ ఎట్ ది థార్న్.
0: ఈ దృష్టి వలన తాను కొంతవరకు అదిరి బెదరి పుష్పమునే కోల్పోతాడు.
1: బై లుకింగ్ ఎట్ ది థార్న్ ఆల్వేస్ హీ ఇస్ టెరిఫైడ్ అండ్ హీ ఇస్ అఫ్రైడ్ అండ్ హీ విల్ లూజ్ ది ఫ్లవర్.
0: ఆశపరుడు ఇది ఒక టమ్లర్, దీనిలో అర్థం నీరు ఉంటుండాలి.
1: We will now take the man who wants to learn. This is a tumbler. There is half full of water.
0: Aashaparudu ardham neeru chustadu. Indulo ardhame neeru untundadani bhavistadu.
1: The one who has hope of learning will only look at half the full of tumbler and says the tumbler.
0: Niraashaparudu ardham khalini chustadu.
1: The other man will only look at the empty half of the tumbler.
0: Ardham khali undani cheptamlona ardham neeru undani cheptamlona rendu samanangane untundayi artharu.
1: To say that the tumbler is half full or to say that the tumbler is half empty, both of them mean the same thing.
0: Kani ardham khaliga unnadi aneetunte vaadu nirashaku guri ayipothunnadu.
1: But the one who says that the tumbler is half empty, he is always looking down.
0: Ardham neeru unnadi aneetunte vaadu inka daarani ardham nimpukovalani aasa lokala daarani abhivruddhi parchukuntadu.
1: He who says that the tumbler is half full has the hope of filling the other half.
0: Ee aasha nirashalaku madhyalo ఒక విధమైనటువంటి యొక్క విశ్వాసం అత్యవసరం.
1: బిట్వీన్ దిస్ హోప్ అండ్ హోప్లెస్నెస్ ఎన్ అమౌంట్ ఆఫ్ ఫెయిత్ ఈస్ నెసెసరీ.
0: ఈ ఆశా నిరాశలకు మధ్యలో విశ్వాసం అనేటువంటిది లేకపోవటం చేతనే మానవుడు కొంత నిరుత్సాహములకు గురి అయిపోతున్నాడు.
1: బ్రిడ్జింగ్ దిస్ హోప్లెస్నెస్ అండ్ హోప్ బికాస్ మ్యాన్ హ్యాస్ నో ఫెయిత్ హీఈస్ బికమింగ్ డిసప్పాయింటెడ్.
0: కనుకనే ఈ నమ్మకము అనేటువంటి దాని వల్ల మన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవాలి.
1: By this process of faith, we should increase our attention on this issue.
0: ఈ శ్రద్ధనే లేకుండా మానవుడు ఏమాత్రమైనటువంటి ముందంజ వేయడానికి వీలు కాదు.
1: Without such care or శ్రద్ధ, man cannot put forward even one.
0: శ్రద్ధ వలననే మనకు జ్ఞానము లభిస్తుంది.
1: It's only by such శ్రద్ధ one can become.
0: కనుకనే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ కలిగినటువంటి వాడు ఎంతటి ఉన్నతమైన స్థాయికైనా పోగలడు.
1: That is why it has been said, if a man has got శ్రద్ధ, he will become wise.
0: ఈ శ్రద్ధ కేవలము లౌకికమైన భౌతికమైన క్షణభంగురమైన అనిత్యమైనటువంటి వాటి యందు అధికంగా మనం పెంచుకోరాలి.
1: This attention or shraddha should not be promoted on worldly things, impermanent things. Things do not have a permanent value.
0: నిత్య సత్య నిర్మలమైనటువంటి శాశ్వత పదార్థమైనటువంటి యొక్క దైవత్వం పైన మన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవాలి.
1: On divinity, which is permanent, which is truth, which is everlasting, we should promote this care and attention.
0: మన యొక్క నమ్మకమే మన యొక్క జీవితం యొక్క శక్తి.
1: Our belief and our faith is the strength of our life.
0: నమ్మకమే లేకుండినా మానవుడు క్షణమైనా కూడా ఈ జగత్తునందు కానీ మరే జగత్తునందు కానీ జీవించడానికి వీలు కాదు.
1: ఇఫ్ మ్యాన్ హ్యాస్ నో ఫెయిత్, హీ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ ఐదర్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఇన్ ఎనీ అదర్
0: జీవితమందు. సామాన్యమైనటువంటి యొక్క చిన్న కార్యములు ఎందు కూడాను మనం నమ్మకం లేకపోతే దేన్ని కూడా మొదలు పెట్టలేము.
1: ఇన్ అవర్ డైలీ లైఫ్, ఈవెన్ ఆన్ స్మాల్ మ్యాటర్స్, ఇట్ ఈస్ నాట్ అస్ ఇఫ్ వీ కెన్ గివ్ అప్ అవర్ బిలీఫ్ అండ్ ఫెయిత్.
0: రేపు అనేటువంటి చేస్తాము అనేటువంటి నమ్మకం ఉండినప్పుడే మనం ఒక కార్యాన్ని కోరుకుంటాం.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వి హావ్ బిలీఫ్ దట్ వి కెన్ డు ఇట్.
0: రేపటికి నేను ఉంటానో ఉండనో అనేటువంటి యొక్క నమ్మకమే లేకపోతే ఎట్టి కార్యాన్ని కూడా తాను కోరుకోలేడు.
1: ఇఫ్ వన్ హ్యాస్ నో బిలీఫ్ దట్ హీ విల్ లివ్ టుమారో,
0: ఇలాంటి వాడు దౌర్బల్యుడిగా రూపొందుతాడు.
1: హీ విల్ బికమ్ ఎ వెరీ వీక్ పర్సన్.
0: కనుక మనకు నమ్మకమే బలము.
1: ఫెయిత్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: దేర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్.
0: ఒకనొక సమయం లోపల దక్షిణాఫ్రికా లోపల పెద్ద పెద్ద గోల్డ్ మైన్లంతా ఉండేటువంటి.
1: ఇన్ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ దేర్ వర్ బిగ్ గోల్డ్ మైన్స్.
0: అక్కడ ఏదో ఒక దైవవాణిగా వచ్చి తనకు ఒక ఆదేశాన్ని అందించింది ఒక శ్రీమంతులకు.
1: సమ్ డివైన్ వాయిస్ గేవ్ ఎ కైండ్ ఆఫ్ మెసేజ్ టు దిస్ ఇండివిజువల్.
0: ఆ ప్రదేశంలో పోయి ఈ శ్రీమంతుడు అనేక విధములుగా కూడాను త్రవ్వి చూస్తూ వచ్చాడు.
1: This rich individual, following the divine voice, went to those places and began to dig for gold.
0: 100 in 100 adugulu 200 adugulu varaku trovinaru kaani akkada ye maatramu bangaram undinattu kanipinchaledu.
1: He did the digging 100 feet and even 200 feet but found no gold.
0: Ee daivavani paina konta varakunu apanamakutto undi kevalam bangaram chikkutundaneetunte aasha cheta aa srimantudu ee karyani koonukunnadu.
1: To some extent he lost faith in this divine voice, but he hoped that he will get gold and he began digging.
0: Idi kevalam thavadaniki munduga ee srimantudu edo oka daivavani naaku cheppindi palala sthanam lopala neevu prayatnam chesthe kavalsinanta gold neeku chikkutundi ani cheppindi ni taanu oka velladu chesadu.
1: Before starting to dig for gold he expressed to others that it was a divine voice which told him that he should dig in such and such a place to find gold.
0: ee apanamakam cheta durasa cheta prarambhinchinatundi ee srimantudu 200 adugulu maatrame travvi nirasa cheta vadile pettipoyadu.
1: This person, on account of lack of faith and on account of disappointment, he dug only 200 feet and left it there disappointed.
0: Kaani daivavani yenaadi kudano అది అసత్యము కాదు అనేటువంటి విశ్వాసం కలిగినటువంటి ఒక శ్రీమంతుడు తిరిగి దానిని ఏదో తక్కువ వెలకి ఇచ్చి ఆ ప్రదేశాన్ని కొనుక్కున్నాడు.
1: Another wealthy person who had firm belief in the fact that a divine voice can never go wrong paid some small amount and purchased this area.
0: మొదటి దినము ఇద్దరు కూలీలను తీసుకెళ్లి త్రవ్వినాడు. 3 అడుగుల లోపల బ్రహ్మాండమైన గోల్డ్ వచ్చింది.
1: On the first day he had only 2 laborers and dug beyond the 200 feet and found an enormous amount.
0: అతను తిరిగి బయటికి వచ్చి చెప్తున్నాడు జయాపజయములకు 3 అడుగులేక మూల కారణం అన్నాడు.
1: He came out and said that for victory and failure only 3 feet are responsible.
0: చూసారా, విశ్వాసం చేత 3 అడుగుల లోపలే అతనికి ఈనాడు సౌత్ ఆఫ్రికా లోపల గొప్ప బంగారు గనిగా ఉండేటువంటి అది.
1: With faith, digging only 3 feet, he could strike big source of gold in South Africa.
0: Inte kaadu tirigi 1914 samvatsaram lopala first world war vachesestundi modati prapancha yuddham.
1: Not only this, the first world war commenced in 1914.
0: Aa samayam lopala oka steamer lo prayanamai vastunnaru sipahi.
1: At that time in a steamer some soldiers were traveling.
0: ee japan steamer vachesesi madhyalo edo bomb vesi adi munigipoyindi.
1: That steamer was sunk by the dropping of a bomb by another japanese steamer.
0: ikkada kontha mandi life boats ani untuntaru sahayakam enti yokka yantramulu untayi tadwara kontha mandi dan daatukoni poyaru kontha mandi akkade munigipoyaru tirigi 5 mandi maatrame andu eeta aadukuntu gattunu cheradaniki prayatnam chestu vacharu.
1: Some people used lifeboats to escape, others were drowned, but only 5 amongst them tried to swim and reach the shore.
0: అందులో ఒకడు, అయ్యో నా అంత్యకాలం ఆరంభమైంది, నేను ఇక ఏ కొన్ని నిమిషాల్లోపల నేను మునిగిపోతున్నాను, ఏ తిమింగలాల వాతను పడిపోతున్నాను అని నిరాశకు గురి అయిపోతూ వచ్చాడు.
1: వన్ ఆఫ్ దెమ్ felt that the end of his life had come and that he was going to be drowned and his body will perhaps be eaten up by some crocodiles and so on.
0: రెండో వాడు అంటున్నాడు, అయ్యో నేను ఇంటి దగ్గర అయినా కూడా ఏర్పాటు కూడా చేసి రాలేదు, నా ఆలుబిడ్డలు గది ఏమవుతుందో, నా భవిష్యత్తు అనేటువంటిది ఇంతతో అంత్యమైపోతుండాలి, నా కుటుంబాన్ని పోషించే వారెవరి, ఆ కుటుంబ చింతతోనే కళ్ళు మూశాడు సముద్రంలో.
1: Another person thought that I have made no arrangements at home. What is to happen to my wife and children and my family?
0: Inka moodo vaadu yetnam chestunnadu, ayyo naa insurance patralanta naa pettalone untunnaye, naa bharya biddalaku adi kuda dakkaneyemo, idaina nenu nammichalekapoyinaane nirasha guri ayipoyadu.
1: A third one felt that all the insurance documents were inside a box. He could not even hand them over to his wife and
0: children. Inka iddaru vyaktulu maatramo dhairyanga untundi భగవంతుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి మానవత్వం ఏదో ఒక కీర్తిని సాధించే నిమిత్తమే సృష్టించాడే కానీ నిరుపయోగ నిమిత్తమే సృష్టించలేదు. నా మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి, తప్పక నేను ఈ దీన్ని దాటి నా యొక్క దివ్యమైనటువంటి యొక్క క్రియల చేత నా మానవత్వాన్ని సార్థకం చేసుకుంటాను, దైవ సంకల్పాన్ని నిరూపిస్తానని ధైర్యంతో ఎదురుతూ వచ్చారు.
1: Two others amongst these 5 were very courageous and they felt that God would not have created them unless they have a purpose to fulfill and we shall live and fulfill that purpose. So they swam to the shore.
0: ఈ విధమైనటువంటి ధైర్యంతో కొంత ఆలోచిస్తూ ఉండగానే పెద్ద హెలికాప్టర్ వచ్చేసింది.
1: While with this courage they were thinking,
0: ఇది రావడానికి కారణం ఏమిటనగా ఆ పడవ పైన బాంబు పడి మునిగిపోయే సమయం లోపల ఎయిర్ట్రో ఫోన్ చేశాడు, ఇట్లే పడవ అంతా కూడా మునిగిపోతాంది, తక్షణం మీరు సహాయం చేయాలని. అది అందిన తక్షణమే ఎయిర్ప్లెయిన్ వచ్చింది, నీటిలో మునిగి తేలుతున్నటువంటి ఇద్దరికి ఏదో సహాయ యంత్రాలు అందించి వాడిద్దరిని హెలికాప్టర్ లో తీసుకుని పోయింది. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు చెప్పారు, జయాపజయములకు 5 నిమిషములే ఒక కాలము అన్నాడు.
1: Even as the 2 of the 5 people were thinking like that, a helicopter came and rescued them. The reason for the helicopter coming is that as the boat was sinking, a radio message was sent to the shore that the boat was sinking and a rescue helicopter was sent and these 2 were rescued. When they were rescued, they said, between death and life, between being rescued and not rescued, only 5 minutes is the difference.
0: Kanuka jayapajayamunu bangaragani valiki moodadugulu telipoyindi. నదిలో ప్రవహించే నదిలో కొట్టుకుని పోయి సముద్రంలో మునిగిపోయేటువంటి వారికి 5 నిమిషాల్లో జయాపజయముల యొక్క విషయం తేలిపోయింది.
1: బిట్వీన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఫర్ వన్ హూ డెల్ట్ విత్ ది గోల్డ్ మైన్ ఇట్ వాస్ అ మ్యాటర్ ఆఫ్ 3 feet. బిట్వీన్ డెత్ అండ్ లైఫ్ ఫర్ దీస్ 2 పీపుల్ ఇట్ వాస్ అ మ్యాటర్ ఆఫ్ 5 minutes.
0: జయాపజయములకు కారణం ఏమిటి? విశ్వాసము అవిశ్వాసము.
1: What is the reason for this success or failure? It is faith and lack.
0: కనుక మనం ఈనాడు యువకులైనటువంటి వారు విశ్వాసం అనేటువంటిది మన శ్వాసగా భావించాలి.
1: సో దోస్ హు ఆర్ యూత్ టుడే షుడ్ రిగార్డ్ ఫెయిత్ యాజ్ దర్ వెరీ బ్రెత్ ఆఫ్ లైఫ్.
0: ప్రతి పదార్థమైన కూడాను ఒక కారణం ఉంటే ఉంటుండాలి.
1: ఫర్ ఎవ్రీథింగ్ దర్ మస్ట్ బి అ కాజ్.
0: ప్రతి ప్రాణికి కూడాను ఒక జీవించడానికి ఒక కారణం ఉంటుండాలి.
1: ఫర్ ఎవ్రీ లివింగ్ వన్ టు లివ్ దర్ మస్ట్ బి
0: ప్రతి వ్యక్తి కూడాను ఏదో ఒక కారణం చేతనే ఈ జగత్తును సృష్టింపబడినాడు.
1: ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఇన్ దిస్ వరల్డ్ విత్ అ పర్పస్.
0: కనుక ఈ కారణకార్య నిమిత్తమై ఈ మానవత్వం ప్రాప్తించింది, తప్పక నా కార్యసిద్ధిని నేను నెరవేర్చుకుంటాను అనేటువంటి గాఢమైనటువంటి విశ్వాసము యువకుల్లో బలపడాలి.
1: విత్ దిస్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ దట్ మ్యాన్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ది ఫెయిత్ షుడ్ బి స్ట్రెంగ్తెన్డ్ ఆఫ్ దిస్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్.
0: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ.
1: దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఇది ఒక వెండి ప్లేట్.
1: దిస్ ఇస్ అ సిల్వర్ ప్లేట్.
0: ఇది దీనికి రూప నామములు ఉంటున్నాయి.
1: This has a name and a form.
0: ఈ రూపనామములు క్రియా రూపంలో ఏర్పడినటువంటిది.
1: This name and form have been established by
0: action. అయితే ఈ రూపనామ క్రియ స్వరూపమైనటువంటి ఈ ప్లేటుకు కారణమైనటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: For this plate which has a name and a form, there is a base.
0: ఈ కారణమే వెండి.
1: This base is the silver.
0: కార్యం యొక్క స్వరూపమే ప్లేట్.
1: The form which has resulted.
0: వెండి లేకుండా ప్లేట్ తయారు కాలేదు కదా.
1: Without silver there is no plate.
0: అయితే ఈ ప్లేట్ ఎక్కడ నుంచి వచ్చింది? శూన్యం నుంచి వచ్చిందా?
1: బట్ వేర్ ఫ్రమ్ హ్యాస్ దిస్ ప్లేట్ కమ్? హ్యాస్ ఇట్ కమ్?
0: ఇది పూర్వము ఆకారం శూన్యంగా ఉంటుంది, అది కానీ దీని యొక్క సూక్ష్మాకారము వెండి అంత సూక్ష్మము స్వరూపాన్ని ధరించింది.
1: Although its form was non-existent, it is present in a subtle manner in the basic material. This
0: అదే విధముగానే మట్టిలో కుండ ఉంటుందాగా ఇది ప్రత్యక్షం కాదే అని అనుకోవచ్చు.
1: In the same manner, one may ask the question, is the pot present in the mud? Pot is not visible.
0: మట్టిలో కుండ ఉంటుందాగా.
1: Yes, pot is present in the mud.
0: కానీ అది కారణ స్వరూపాన్ని ధరించింది.
1: But it has not taken the
0: kumara dagariki poyetappudiki adi karya swaroopani dharinchi.
1: When it goes to the potter, then it becomes a pot.
0: Kanuka karya karanalu rendu kudunu adinabhava sambandhalu.
1: The cause and the effect are inextricably connected with each
0: other. Kundaku matti etti karanamo, plateku endi enti karanamo, adhe vidhamgane manavatvaniki kudunu oka divyatvam oka karananga untundali.
1: Just as the mud is the base for the pot, as the silver is the base for this plate, so also for humanity God is the base.
0: దానికి ఒక్కొక్క కారణం అనేటువంటిది ప్రత్యేకంగా ఉండటం చేతనే ఆయా కర్తవ్యము ఆయా యొక్క క్రియలు ఆయా రూపనామములు కూడా నిర్మాణం అవుతూ ఉన్నాయి.
1: సో ఫర్ ఎవరీ ఇఫెక్ట్ బికాస్ దర్ ఇస్ అ స్పెసిఫిక్ కాజ్ దట్ పర్టికులర్ ఇఫెక్ట్ విత్ దట్ ఫార్మ్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది కాజ్.
0: అయితే మట్టి నుండి కుండ పుట్టింది కదా, ఈ కుండ సర్వత్రా ఉంటుండాలనుకుంటే నీళ్ల నుంచి ఎందుకు పుట్టకూడదు, విసుగు నుంచి ఎందుకు పుట్టకూడదు కుండ?
1: When we find that the pot has come from mud, and if the pot is present everywhere, why should the pot not come out of water or out of sand?
0: Kanuka karanam anetundi karya roopamulo dharinchinappudu swaroopanni nirupistuntadi. Idi e dharaitite dharmaha, dharmamulo dharinchinatundi kanuka idi dharmaakaramu annaru.
1: So when the cause gives rise to an effect, it gets a form. What you wear is the dharma. Dharayateti dharma.
0: ఏ పదార్థములకు ఏది ప్రధానమైనటువంటి యొక్క కర్తగా ఉంటుందో అది లేకపోతే ఆ పదార్థములకు అది ధర్మ స్వరూపాన్ని ధరించడానికి వీల్లేదు.
1: వాట్ ఎవర్ ఐటమ్ వీ లుక్ ఎట్, ఇఫ్ ది కాజ్ ఫర్ దట్ ఐటమ్ ఇస్ నాట్ ప్రెసెంట్ దెన్ ఇట్ కెనాట్ టేక్ దట్ ఫార్మ్.
0: ఇది ఉప్పు,
1: దిస్ ఇస్ సాల్ట్.
0: ఈ ఉప్పు అనేటువంటి దానికి పుల్లధనము దీనికి ఒక ధర్మం.
1: దిస్ ఇస్ సాల్ట్. ఫర్ సాల్ట్ to taste sour is a natural quality.
0: Aa yokka gunamae lekapothe adi uppu kaadu.
1: If it has not got that quality, it will not be called salt.
0: Nippuku dahana shakti oka dharmam.
1: For fire to be able to burn is a natural
0: dahaname shakti andulo lekapothe dahinchetvanti shakti adi bokka avutundi gaani nippu kaadu.
1: If there is no capacity to burn, we won't call it fire, we will call it coal.
0: Merapakaiki kaaramu dani oka dharmam.
1: For a chili, pungency is its natural quality.
0: ఆ కారం అనేటువంటిదే ధర్మము లేకపోతే అది మిరపకాయ కాదు.
1: ఇఫ్ ది చిల్లీ ఇస్ నాట్ పంజెంట్, ఇట్ వోంట్ బి కాల్డ్ ఎ చిల్లీ.
0: అదే విధముగానే ఒక్కొక్క పదార్థములకు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి యొక్క గుణము ధర్మ స్వరూపాన్ని ధరిస్తుంది.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఫర్ ఆల్ మ్యాటర్ ఈచ్ కైండ్ హాస్ గాట్ ఎ స్పెసిఫిక్ న్యాచురల్ క్వాలిటీ.
0: మానవునకు ప్రధానమైనటువంటి యొక్క గుణము త్యాగము.
1: The most important quality of man is to be able to sacrifice.
0: ఈ త్యాగం ద్వారా మనకు కలిగేటువంటి ఒక ఫలితం ఏమిటి?
1: What is it that we get out of sacrifice?
0: నా కర్మణా ప్రజయా ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. ఈ అమృతత్వాన్ని అందుకునే నిమిత్తమై త్యాగము మానవునికి ఒక ధర్మ స్వరూపాన్ని ధరించింది.
1: Immortality is the result of sacrifice, and immortality cannot be got by either wealth or be called a chili.
0: అదే విధముగానే ఒక్కొక్క పదార్థమునకు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి యొక్క గుణము ధర్మ స్వరూపాన్ని ధరిస్తుంది.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఫర్ ఆల్ మ్యాటర్

0: రూపాన్ని ధరించింది. Immortality is the result of sacrifice, and immortality cannot be got by either wealth or
1: ఈనాడు మానవుడు ఈ త్యాగము అనేటువంటి తన ధర్మాన్ని కోల్పోయినాడు.
0: Today man has lost this natural quality of being able to sacrifice.
1: దీనికి విరుద్ధమైనటువంటి యొక్క స్వార్థము అనేటువంటి ధర్మాన్ని వరించినాడు.
0: On the other hand, he has acquired a contrary quality.
1: ఈ స్వార్థము ఎప్పుడు వరించినాడో అప్పుడు నుండి పరార్థం అనేటువంటిది శూన్యమైపోయింది.
0: When he has acquired this selfishness, he has lost his ability.
1: పరార్థము శూన్యమైనప్పుడు యథార్థం మరుగైపోయింది.
0: When his ability to sacrifice, the natural quality,
1: యథార్థం మరుగైనప్పుడు నానార్థాల్లో అనర్థం మిగిలిపోయింది.
0: Many meaningless results have come out of this.
1: ఈ అనర్థాలతో అనేక అశాంతులు అనుభవిస్తున్నాడు మానవుడు.
0: With this meaningless situation, man is
1: suffering. ఈనాడు విద్యావంతులు యథార్థాన్ని గుర్తించి పరార్థాన్ని గుర్తించి పారమార్థకంలో ప్రవేశించి సత్యత్వాన్ని పొందడానికి తగిన ప్రయత్నం చేయాలి యువకుడు.
0: Students, educated people today should recognize the truth, should give up this meaningless understanding and enter the world with recognition.
1: ఒకానొక సమయం లోపల బుద్ధాలకుణ్ణి తన కుమారుడైన శ్వేతకేతుడు ప్రశ్నిస్తూ వచ్చాడు.
0: On one occasion, Swetaketu, son of Uddalaka, asked questions of his father.
1: నాన్నా, ఈ క్రియాభూతం అనుకుంటే ఈ దేహంలో కారణమేమిటి అన్నాడు.
0: He asked the father, "Oh father, tell me the reason for the creation of this body."
1: ఇది కేవలం క్రియా స్వరూపం.
0: This body is simply the result.
1: దీనికి ఏదైనా కారణం అనేటువంటిది లేక ఇది స్వరూపాన్ని పొందడానికి వీలు కాదు కదా.
0: Unless there is a purpose, this form cannot come.
1: అప్పుడు ఉద్ధారకుడు చెప్పాడు, నాయన, ఈ దేహమునకు కారణము అన్నము అన్నాడు.
0: ఉద్ధారక then said, "The reason for this body is the food."
1: తండ్రి, దేహమునకు ఉత్పత్తి వినాశములు రెండు ఉంటున్నాయి, కనుకనే ఇది క్రియారూపాన్ని ధరించింది. ఈ క్రియారూపము ధరించినటువంటి దానికి ఉత్పత్తి వినాశములు ఉంటున్నాయి. దీనికి ఆధారము కేవలం కారణము అన్నం అంటున్నావు. అన్నమును కూడాను ఉత్పత్తి వినాశము ఉంటుంది కదా, అది కారణం ఎట్లవుతుంది అని ప్రశ్నించారు.
0: The son said, "This body has got two important qualities, growth and decay. The body grows, the body decays. And you say that the food is responsible for this body. So food also must have the two qualities of..."
1: అనగా ఏటవాత దీని యొక్క అంతరార్థం ఏమిటి, కారణమైనటువంటి పదార్థములకు ఉత్పత్తి వినాశములు ఉండకూడదు అని దీని అర్థం.
0: Be that as it may, the inner meaning of this is, whatever is the base, namely the food in this case, cannot have the qualities of decay and growth.
1: దేహమనే యొక్క భూతమునకు క్రియారూపానికి అన్నము ఉత్పత్తి స్థానమైనటువంటిది కనుక అది కారణం అంటున్నావు, కనుక అన్నము కూడాను ఇది కేవలం క్రియారూపమే అని నిర్ణయం చేశాడు కుమారు.
0: The son came to the conclusion that food, you say, is the cause for the body. Body has growth and decay. So food also...
1: అన్నమని ఉద్ధారకుడు చెప్పాడు, నాయన, అన్నమునకు కేవలము ఒక జలము దీనికి కారణము అన్నాడు.
0: Then the father gave an alternative answer and said, water is responsible for the food.
1: దానికి కుమారుడు కూడాను, నాన్న, జలం కూడాను ఉత్పత్తి వినాశములు కలిగినటువంటిది కనుక అది కూడాను క్షీణించేటువంటిది. ఏదో ఒక ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు కలిపి జలంగా తయారవుతుంటారు కనుక ఇది కూడాను ఉత్పత్తి వినాశములు కలిగినటువంటిది, ఇది కూడాను కారణం కాదు అన్నాడు.
0: The son said, "No, water also has got a birth and decay. It cannot be called the base."
1: తదుపరి ఉద్ధారకుడు కూడా చెప్పాడు, నాన్న, దీనికి తేజస్సు కారణము అన్నాడు.
0: Then Uddalaka said, "The main cause for this is the power."
1: Shetaketu cheptunnadu, "Tandri, idi kudanu sarinetti karanam kaadu, tejasthu kudanu utpatti vinasham untunnadu kanuka idi kudanu deeni karanam kaadu annadu."
0: The son again said, "No, this cannot be. You say that the light or the energy is the cause. That also has got a birth."
1: Tadapari tandri enetti Uddalaka cheptunnadu, "Deeniki vinasham kaanatundi, anaga naasham lenetundi, నిత్య సత్య స్వరూపాన్ని ధరించినటువంటి పరమార్థమే దీనికి ఒక కారణము అన్నాడు."
0: Then the father said, "Yes, the only reason for this also is the indestructible truth, which neither grows nor is born. That is the basic
1: cause." ప్రతి పదార్థమునకు, జలమునకు, అన్నమునకు, తేజస్సు కూడాను ఒక పదార్థం అనేటువంటి శాశ్వతమైనటువంటి కారణంగా ఉంటుండాలి.
0: ఫర్ ఫుడ్, ఫర్ లైట్, ఫర్ వాటర్, ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ సంథింగ్ విచ్ వి వుడ్ కాల్ డివైన్.
1: ఏదావాత పంచభూతములకంతా కూడాను కారణభూతమైనటువంటిది ఒక పరార్థము.
0: In that context, we come to the conclusion that for all the five elemental substances in this world, the indestructible that is divinity.
1: దైవత్వం అనేటువంటిది ఈ జగత్తునందు భిన్న భిన్న రూపనామములు ధరించడం ఉంటే

0: ఎంత మాత్రమా ఇది భిన్నత్వంగా మనం భావించరాదు.
1: బికాస్ డివినిటీ అండ్ గాడ్లీనెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ డైవర్స్ ఫార్మ్స్, వీ షుడ్ నాట్ థింక్ ద డివినిటీ ఇస్ డైవర్స్.
0: కనుకనే ఏకోహం బహుశ్యాం అన్నాడు. నా ఏకత్వమే అనేకత్వంగా రూపొందుతూ వచ్చింది.
1: దిస్ ఇస్ ద రీజన్ వై ఇట్ హెస్ బిన్ సెట్ oneness in me has been manifesting itself in a diverse variety of ways.
0: కరెక్ట్. జగత్తునందు కలిగినటువంటి యొక్క సమస్త పదార్థములకు కారణస్వరూపుడైనటువంటి యొక్క పరమాత్ముడు ఒకడు ఉన్నాడు అనేటువంటి యొక్క విశ్వాసాన్ని యువకులు ఈనాడు అభివృద్ధి పరచుకోవాలి.
1: The young people should today promote the faith that there is one who is responsible for all the manifestations and variety of things we see in this world.
0: దీని అభివృద్ధి నుండేటువంటి యొక్క వైజ్ఞాన శాస్త్రకంగా మానవుడు సత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని గుర్తించుకునలేక కేవలం అర్థ నాలెడ్జీ అనగా అర్థ తెలివితేటలు కలిగినటువంటి వాడుగా తయారైపోయి తద్వారా అన్నింటిపైన అవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకుంటూ వస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ద సైంటిఫిక్ నాలెడ్జ్ విచ్ ఇస్ గ్రోయింగ్ డే ఆఫ్టర్ డే, మ్యాన్ విత్ హాఫ్ నాలెడ్జ్ ఈజ్ అనేబుల్ టు రికగ్నైజ్ ది బేసిక్ ట్రూత్ అండ్ ఈజ్ డెవలపింగ్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ హీ సీస్.
0: కనుక ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క బలహీనతను మనం దూరం చేసుకుని మనము తగినటువంటి శక్తి సామర్థ్యముల చేత దైవ విశ్వాసాన్ని, మన శాస్త్ర విశ్వాసాన్ని, మన మత విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవడానికి యువకులు తగినటువంటి కృషి చెల్పాలి.
1: కీపింగ్ సచ్ వీక్నెస్ అట్ ఎ డిస్టెన్స్ ఫ్రమ్ అవర్ సెల్స్, వీ షుడ్ డెవలప్ స్ట్రెంగ్త్ డే ఆఫ్టర్ డే అండ్ బిలీఫ్ ఇన్ గాడ్, బిలీఫ్ ఇన్ శాస్త్రస్ అండ్ బిలీఫ్ ఇన్ అవర్ ఓన్ ట్రెడిషన్.
0: మతము చెడ్డది కాదు, ఆధ్యాత్మికం చెడ్డది కాదు.
1: Religion is not bad. Spirituality is not bad.
0: Mana bharatiya sanskruti chettadi kaadu.
1: Our culture of Bharat is not
0: bad. Anni chettalu mana bhavallone koodi untunnayi.
1: All bad things are contained in our own ideas.
0: Matamulanni cheri manchine bodhinche.
1: All the religions
0: valini telivitoda.
1: All the religions teach only good. This is what we should understand wisely.
0: Kanuka matulu cheddavaina matamedi cheddadi vinudu bharatiya veerasutada. మన మతులు చెడ్డవైపోతున్నాయి కానీ మతములు చెడ్డవి కాదు.
1: ఇఫ్ అవర్ మైండ్స్ ఆర్ బ్యాడ్, విచ్ రిలీజియన్ కెన్ బి కాల్డ్ బ్యాడ్? లిసన్ టు దిస్ యంగ్ సన్ ఆఫ్ భారత్.
0: మనము దురాశలకు గురి అయిపోతున్నాము.
1: వీఆర్ బికమింగ్ సబ్జెక్టెడ్.
0: దురాశలకు గురి అయిపోవటం చేత మనము దుఃఖం అనుభవించక తప్పదు.
1: బికాస్ ఆఫ్ దీస్ బ్యాడ్ అంబిషన్స్ అండ్ ఆస్పిరేషన్.
0: ఎంత తెలివితేటలు ఉండినప్పటికీ, ఎంత శక్తి సామర్థ్యం కలిగినప్పటికీ, తద్వారా మనం ఈ దురాశ అనేటువంటిది క్రమక్రమేణ పెడమార్గం పట్టిస్తుంది మానవుడు.
1: However clever a man may be, however strong a man may be, this bad desire will make man take a wrong path.
0: కపటము కాని, మోసము కాని, అన్యాయము కాని, ఒక విధమైనటువంటి అహంకారము కాని, దాంభికము కాని ఏమాత్రం కూడా జరగకూడదు.
1: In the minds of students, any kind of deceit, any kind of unjustness or ego should not enter.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: There is a small example.
0: కర్ణుడు సూర్యుని యొక్క అంశం.
1: Karna is an aspect of the sun.
0: Surya yokka prasadam.
1: He is the result of the gift of God, sun god.
0: Kanuka atanu maha telivitetulu kalinatuvanti vadu.
1: He was therefore an extraordinary
0: man. Mahashakti sampannudu.
1: He was a very strong
0: man. Atanni jayinchetuvanti vaaru evaru kudanu ledu.
1: No one was able to get the
0: victory. Ee surya anugraham cheta pondinatuvanti varaprasadam.
1: This is some gift which he got from the god of sun.
0: Ee varaprasadam kudanu okkokka samayamlo shapakaga maaripothundi.
1: But even the gift of God sometimes turns into a curse.
0: శాపము కూడాను ఒక్కొక్క సమయంలో వరప్రసాదంగా రూపొందుతుంది.
1: Some occasions even a curse can become a gift of God.
0: కనుక వరము శాపంగా మారడానికి కాని, శాపం వరంగా మారడానికి కాని కారణం ఏమిటి?
1: For a gift to become a curse or for a curse to become a gift.
0: మానవుని యొక్క కపట యుక్తినే దీనికి మూల కారణం.
1: The reason for this is man's intrigue.
0: దీనికి కర్ణుని యందు ఒక చక్కని ఆదర్శం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఇన్ కర్ణాస్ లైఫ్ ఫర్ దిస్.
0: ఇతను బ్రహ్మాస్త్రాన్ని పొందాలనేటువంటి ఉద్దేశం చేత పరశురామం దగ్గర విద్యను అభ్యసించాలని సంకల్పించుకున్నాడు.
1: కర్ణ వాంటెడ్ టు అక్వైర్ ది బ్రహ్మాస్త్ర అండ్ దేర్ ఫోర్ వాంటెడ్ టు లెర్న్ విత్ పరశురామ.
0: అయితే పరశురాముని తండ్రి అయినటువంటి యొక్క జమదగ్నికి ఈ క్షత్రియులు అనేటువంటి వారు అనేక విధములుగా పరాభవం చేయటం చేత తన తండ్రి యొక్క పరాభవాన్ని సహించుకునలేక పరశురాము ఒక దీక్షను పట్టాడు. నా జీవిత పర్యంతం కూడాను క్షత్రియుని హతమారుస్తాను అనేటువంటి ఒక ప్రతిజ్ఞ పట్టాడు.
1: ది క్షత్రియస్ హ్యాడ్ హ్యూమిలియేటెడ్ జమదగ్ని, ఫాదర్ ఆఫ్ పరశురామ, ఆన్ మెనీ ఒకేషన్స్. సో పరశురామ టుక్ ఎ డిటర్మినేషన్ దట్ హీ విల్ టేక్ వెంజెన్స్ అగెన్స్ట్ ఆల్ క్షత్రియస్ అట్ ఆల్ టైమ్స్.
0: కనుక నేను క్షత్రియుడిగా వెళ్లి పరశురాముని దగ్గరికి వెళ్లి ఈ బ్రహ్మాస్త్రం యొక్క దీన్ని అనుభవించాలనేటువంటి దీంతో ఏమాత్రం కూడా ఫలితం కాదు. నేను క్షత్రియుడు కాదు అనేటువంటి యొక్క మారువేషము ధరించి పరశురాముని దగ్గర చేరి ఈ బ్రహ్మాస్త్రం యొక్క శక్తి సామర్థ్యాన్ని కొంతవరకు తెలుసుకోవాలని చెప్పని ఒక బ్రాహ్మణ వేషమును ధరించి, అనగా కపట వేషమును ధరించి పరశురాము దగ్గరకు వెళ్లి నేను బ్రాహ్మణుని, నేను తమ దగ్గర అస్త్ర విద్యలు నేర్చుకోవాలని ఆశిస్తున్నానని ప్రార్థించాడు.
1: Karna knew this and Karna thought that it is impossible for him to go to Parashurama as a Kshatriya and acquire the Brahmastra. So he took a deceitful form of a Brahmin, went to Parashurama and said, I am a Brahmin. I want to learn from you and get the Brahmastra.
0: ఈ మాటల విశ్వాసము చేత పరశురాముడు అతనికి చక్కగా అన్ని విధములు కూడాను విద్యను అభ్యసించాడు.
1: Parashurama, believing in these words, taught Karna all the different types of shastras.
0: ఈ అన్ని విద్యలు కూడాను బోధించి ఈ బ్రహ్మాస్త్రమును ఉపయోగించుకునేటువంటి విధానము కూడా బోధించాడు.
1: ఆఫ్టర్ టీచింగ్ హిమ్ ఎవ్రీథింగ్, హి ఆల్సో టాట్ హిమ్ హౌ టు యూజ్ ది బ్రహ్మాస్త్ర.
0: కానీ కట్టకడపటికి ఇతను క్షత్రియుడు అని తెలుసుకున్నాడు ఎట్లో.
1: బట్ టువర్డ్స్ ది ఎండ్ హి లెర్న్డ్ దట్ కర్ణ వాజ్ ఎ క్షత్రియ అండ్ నాట్ ఎ బ్రాహ్మణ్.
0: కపట వేషమును ధరించి అసత్యం మాటలు చెప్పి గురువును వంచించటం కనుక ఈ బ్రహ్మాస్త్రం యొక్క ఉపయోగం నీకేమాత్రము లేకుండా కాని శాపం చేశాడు పరశురాము.
1: Realizing that he was wearing a deceitful form of a Brahmin, Parashurama gave a curse that this Brahmastra shall be of no use to you at all.
0: Kanuka manam guruvu chanta chere samayalo kapatani ye matram kudanu manam chekuchakoddu.
1: Thus, when we go to the feet of a guru, we should never
0: ahankaraniki avakasam ivvakoddu.
1: There's no room for ego.
0: Inke vidhamainatundi aadambaranni pradarshinchakoddu.
1: There should also be no pride exhibited.
0: Humble. వినయ విధేయుడైపోయి నీవు విద్యను అభ్యసించాలి.
1: వన్ మస్ట్ గో విత్ హ్యూమిలిటీ అండ్ బి హంబుల్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఎ గురు.
0: ఈ వినయ విధేయతలు లేకపోవటం చేతనే కర్ణుడు మహాశక్తివంతుడైనప్పటికీ, సూర్య వరప్రసాదుడైనప్పటికీ తాను ఏమాత్రం కూడాను ఆ యుద్ధ సమయం లోపల పాండవులందరూ అతన్ని చేరినప్పుడు ఈ బ్రహ్మాస్త్రం యొక్క వినియోగాన్ని తాను అనుభవించలేకపోయాడు.
1: ఆల్దో కర్ణ వాజ్ ఆల్ పవర్ఫుల్, బికాస్ హీ హాడ్ నాట్ దిస్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్, హీ కుడ్ నాట్ యూజ్ ది బ్రహ్మాస్త్ర అట్ ది టైమ్ వెన్ హీ నీడెడ్ టు యూజ్.
0: ఇంతే కాదు, మనము ధర్మాన్ని తెలుసుకుని సత్యాన్ని గుర్తించి దానిని వంచనగా మనం ఉపయోగించుకోకూడదు.
1: Not only this, understanding dharma and truth, we should not use it for bringing down.
0: తెలిసినటువంటి ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నించాలి.
1: But we understand about dharma should be put into practice.
0: అనుభవించినటువంటి సత్యాన్ని క్రియారూపంలో మనము ప్రచరించాలి.
1: The truth which we have experienced should be put into action.
0: ఈ విధమైనటువంటి తెలుసుకున్న సత్యాన్ని కాని తెలుసుకున్న ధర్మాన్ని కాని సక్రమమైన మార్గంలో మనం అనుభవించకుండా ఉండినా ఇది ధర్మమునకు సత్యమునకు మనం వంచన గావించినటువంటి వారం అవుతాం.
1: ఇఫ్ ది ట్రూత్ వీ హావ్ లెర్న్డ్ అండ్ ది ధర్మ వీ హావ్ లెర్న్డ్, ఇఫ్ వీ డు నాట్ యూజ్ ఇట్ అలాంగ్ ది గుడ్ పాత్,
0: కేవలం ద్రోహం చేసినటువంటి వారం అవుతాం.
1: వీ వుడ్ సింప్లీ హావ్ డన్ ఇంజస్టిస్,
0: తద్వారా అనేక విధమైనటువంటి అపకీర్తులకు గురి కావచ్చు.
1: వీ విల్ సబ్మిట్ అవర్ సెల్ఫ్ బై దట్ యాక్షన్ టు ఆల్ కైండ్స్ ఆఫ్.
0: ఉదాహరణ చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను.
1: ఐ విల్ ఆల్సో గివ్ యూ ఎ సెకండ్ ఎగ్జాంపుల్.
0: భీష్ముడు అంతటి ప్రతిజ్ఞను సాధించినటువంటి మహావ్యక్తి ఎక్కడ కూడా మన చరిత్రలో కనిపించడం లేదు.
1: నోవేర్ ఇన్ అవర్ ట్రెడిషన్ వీ విల్ ఫైండ్ అనదర్ పర్సన్ హూ హాడ్ బీన్ ఏబుల్ టు.
0: అతని పేరు గాంగేయ్.
1: యాజ్ భీష్మ హిస్ నేమ్.
0: భయంకరమైనటువంటి దీక్షను తాను సాధించిన చేత అతనికి భీష్మ ప్రతిజ్ఞగా ఉండటం చేత భీష్ముడు అని పేరు వచ్చింది.
1: హీ వాజ్ ఎ పర్సన్ హూ అచీవ్డ్ ఫియర్ఫుల్ డిటర్మినేషన్.
0: మహాజ్ఞాని
1: భీష్మ. He is a very wise person.
0: అనేక విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు.
1: హీ హెడ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఆల్ కైండ్స్.
0: మహావీరుడు, ధీరుడు, గంభీరుడు.
1: హీ వాజ్ ఎ హీరో అండ్ ఎ వెరీ వైజ్ పర్సన్.
0: అయినప్పటికీ ఇంకా ద్రోణాచార్యుడు. ఈ ద్రోణాచార్యులు పావురు పాండవులకు కౌరవులకు కూడాను అస్త్రశస్త్ర విద్యలంతా కూడాను నేర్పించినటువంటి మహాగురు.
1: Drona was the guru who had taught all the archery and various types of work to Pandava.
0: Iriyuri yendu kuda inni vidhamainatundi oka mahashaktulu kaligi undinappatikini dharma prabodhalu gavinchetundi maha veerudiga undinappatikini dharma shastramu teliyina eriginatundi vaaru ainappatikini ee nindu sabalopala Draupadini yeechukoni vachi Duryodhananu parabhavam chese samayam lopala ee maatram kudanu deenini సహించుకోలేకపోయినప్పటికీ ఈ ధర్మాన్ని దుర్యోధన దుశ్శాసనాదులకు బోధించలేకపోయారు.
1: Although they were aware of the right conduct and dharma, when Draupadi was being humiliated by Duryodhana in a full assembly, they could not teach them what was right and what was right conduct.
0: Dharmamu telisi kudanu. ఆ సమయంలో ధర్మాన్ని బోధించలేనటువంటి యొక్క వ్యక్తిత్వము ధర్మము తెలిసి ప్రయోజనమే.
1: నోయింగ్ ధర్మ, ఇఫ్ దే వర్ అనేబుల్ టు టీచ్ వాట్ రైట్ కాండక్ట్ వాస్ ఇన్ దట్ అసెంబ్లీ వెన్ ద్రౌపది వాస్ బీయింగ్ హ్యూమిలియేటెడ్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ది నాలెడ్జ్.
0: ఇది సరైనటువంటి కర్మ కాదు అని చెప్పని, సత్యాన్ని తెలిసి కూడాను ఆ సత్యాన్ని సరైనటువంటి రీతిగా అరికట్టలేనటువంటి వాడు సత్యం తెలుసుకుని ప్రయోజనమే.
1: Knowing the truth that that was not the right conduct, yet he was not able to put it into practice.
0: ఈ సత్య ధర్మములు రెండు కూడాను ఒకదానికొకటి ఆధారంగా పెనగవేసుకునేటువంటి.
1: Here, truth and dharma are things which will intertwine.
0: Satyam nasti paro dharma. Satyam anetundi punadi paina dharmam anetundi goda kattabadinatundi.
1: Dharma is like a wall built on the base of truth.
0: Yeka vata dharma satyam rendu kudunu avinabhava sambandham.
1: In fact, truth and dharma are
0: satyam enta nashanam kaanetundi do dharmam kudunu attu nashanam kaanetundi.
1: Just as truth is not decay,
0: amritvam anetundi yokka satya dharmam yendu taanu viruddhamainatundi margamlo telisukodanu వారు సరైనటువంటి యొక్క మార్గాన్ని అనుభవించలేకపోవటం చేతని భీష్మునకు ద్రోణులకు అపకీర్తులు పాలైపోయారు.
1: బికాస్ దే న్యూ వాట్ వాజ్ రైట్ అండ్ వాట్ వాజ్ ధర్మ, సిన్స్ దే కుడ్ నాట్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్, భీష్మ అండ్ ద్రోణ వర్ బోత్ హ్యాడ్ సబ్జెక్టెడ్ టు ఇల్ రిపోర్ట్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
0: కేవలము అక్కడ కూడా ఒక స్వార్థమే.
1: హియర్ ఆల్సో దేర్ ఇస్ అన్ అమౌంట్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: దుర్యోధనాదుల యొక్క పులుసన్నం భుజిస్తున్నామనేటువంటి యొక్క అభిమానం చేత ఈ దుర్యోధన లేనటువంటి యొక్క కౌరవుల పైన కొంత అభిమానం నిరూపిస్తూ వచ్చారు.
1: హియర్ దే హ్యాడ్ ది ఫీలింగ్ దట్ దే వర్ ఈటింగ్ ది సాల్ట్ ఆఫ్ దుర్యోధన అండ్ ఈటింగ్ ది సాల్ట్ ఆఫ్ దుర్యోధన దే హ్యాడ్ అన్
0: అదిత్యమైన దేహములకు ఆరగించినటువంటి పులుసన్నముల ప్రధానములు.
1: ఫర్ దిస్ ఇంపర్మనెంట్ బాడీ ఇస్ ది ఫుడ్ అండ్ ది సాల్ట్ దట్ వి ఈట్.
0: త్రికాలము ఎందు కూడాను ఏమాత్రము మార్పు చెందినటువంటి యొక్క సత్య ధర్మములు ఎందు ఏమాత్రం కూడాను తాము సరైనటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపించలేకపోయారు.
1: Truth and dharma, which were permanent and unchangeable for all times, they could not show the right type of act.
0: Kanuka, manam satya dharmamulu erigi dani aacharaniyandu unchakundina manamu satya dharmamulu drohulavutamu.
1: Knowing truth and right conduct, if we don't put them into practice, we will be betraying our knowledge of truth and right conduct.
0: Kanuka ee naadu manam samajamulaku chaatavalsinatundi satya dharmamulu yokka parakramanni, satya dharmamulu yokka pavitranni, satya dharmamulu yokka visishtatanu kodanu manam jaadu lokaniki chaatali.
1: What we should proclaim to the community today is the greatness of truth and right conduct.
0: Sagatamulo rendu rakamulaitti margamulu untunnavi.
1: In proclaiming this, there are two parts.
0: Okati prabodha valla kaatakamu, rendavudi aacharana valla kaatakamu.
1: One is to proclaim by teaching, the other is to proclaim by practice.
0: Prabodha valla kaatinatvanti anta bhadranga nichcheyatvanti kaadu.
1: To proclaim by teaching is not a
0: satisfactory ఫలితాన్ని మాత్రం అందించవచ్చు.
1: ఇట్ విల్ ఓన్లీ గివ్ టెంపరరీ రిజల్ట్స్.
0: మనం ఆచరించి అనుష్ఠించి తద్వారా మనము ఇతరులకు ఆదర్శాన్ని అందించడంలో ఇది శాశ్వతమైన రీతిగా ప్రచురణ అవుతుంది.
1: బట్ ఇఫ్ యూ కెన్ ప్రొక్లెయిమ్ దిస్ బై ప్రాక్టీస్ అండ్ గివ్ ఇట్ టు దెమ్ బై అవర్ ఓన్ ప్రాక్టీస్ అండ్ ఎగ్జాంపుల్ దట్ విల్ హావ్ ఎ పర్మనెంట్ వాల్యూ.
0: అనుకునే విద్యార్థులైనటువంటి వారికి మీకు తెలియనటువంటి కాదు, అనేక పర్యాలు నేను చెప్తూ వస్తాను. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. మన యొక్క భావములు, మన యొక్క పలుకులు, మన యొక్క క్రియలు మూడింటి యొక్క ఏకత్వము చేసినప్పుడే అక్కడ పవిత్రమైనటువంటి యొక్క స్వరూపాన్ని నిరూపిస్తుంది.
1: ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ ద స్టూడెంట్స్ డు నాట్ నో దిస్. ఐ హావ్ టోల్డ్ యూ మెనీ టైమ్స్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్. ఇట్స్ ఓన్లీ వెన్ యూ కెన్ హార్మనైజ్ యువర్ థాట్, యువర్ వర్డ్స్ అండ్ యువర్ యాక్షన్.
0: దీనినే వేదాంత పరిభాష ఎందు మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం అన్నారు.
1: This same thing has been described in Vedantic language by saying harmony between thought, word and deed, he is a great man.
0: Heenadu manaku talakeyadi okati, cheppedi marokati, chesedi inkokati.
1: Today our thought is one thing, our word is a different thing.
0: Kalpane emavutunnam manamu manas anyat, vachas anyat, karma anyat, duratmanam. Manamu duratmulaga roopondipothunnam.
1: Thought is different, word is different, action is still different. Such people are bad people. We are becoming bad people.
0: Kaduka manam ee naadu anni vidhamulaina sevalu yedukodanu ee moodintini ekam chesi daivatvanga mana bhavinchi ee moodu kodanu trimurti swaroopamuga ee naadu yagnopaveda vishayamlo cheptu vachadu mana Subramanya Shastri.
1: In all the work that we do regarding these three aspects, thought, word and action as one, and combine them and harmonize them, in fact our Subramanya Shastri has been telling us,
0: manam yagnopavetam ani oka janjivaram vesukuntunnam.
1: we call it the Yajnopavita, the
0: sacred. In
1: this Yajnopavita, there are three.
0: ఈ మూడు దారములు ఏమిటని మనకు అర్థము, దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దీస్ త్రీ స్ట్రింగ్స్?
0: దీనినే త్రికాలములు అని భావిస్తున్నారు.
1: దీస్ త్రీ హ్యావ్ బీన్ అండర్స్టూడ్ యాజ్ ది త్రీ
0: టైమ్స్ త్రిలోకములు అని విశ్వసిస్తున్నారు.
1: ఆల్సో త్రీ వర్డ్స్
0: కనుక త్రికాల సంధ్య అన్నారు.
1: దిస్ ఇస్ ఆల్సో బీన్ సెడ్
0: సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య,
1: మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ ప్రేయర్.
0: ఈ మూడు కాలములు ఎందుకు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అని భావించి ఈ త్రిలోకములు అనగా మన ఊర్ధ్వలోకము, ముఖ్యలోకము, అధోలోకము, ఈ మూడు లోకములు ఎందుకు సార్థకమును పొందేటువంటి యొక్క దైవత్వంగా మనం విశ్వసించి ఈ మూడింటి ఎందుకు శాంతి శాంతి శాంతి, ఈ మూడు శాంతుల చేత మన జీవితాన్ని తగినటువంటి యొక్క మా ఆదర్శప్రాయాన్ని అందించాలని బోధిస్తూ వస్తున్నారు.
1: Regarding all these three aspects as the three times, Brahma, Vishnu and Maheshwara, we say Shanti, Shanti, Shanti three times. And all the three
0: times. This Gayatri kudanu, kevalamu, sarvadharamayana kunti yukka, sarvadevata sarupamayana kunti yukka, samasta karana sarupami.
1: Gayatri is also regarded as the very base of all forms of divinity.
0: కనుకనే దీనిని గాయత్రి చాందసాం మాత అన్నారు. అన్ని వేదములకు మాతృ స్వరూపిణి అని చెప్పారు.
1: షీ హస్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది మదర్ ఆఫ్ ఆల్ ది వేదస్.
0: ఒక్కొక్క వేదం ఒక్కొక్క మహావాక్యాన్ని అందిస్తూ వచ్చింది.
1: ఈచ్ వేద హాస్ గివెన్ అస్ వన్ మహావాక్యం.
0: త్వం అసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ఈ నాలుగు వేదముల యొక్క మహావాక్యాలు.
1: ది ఫోర్ మహావాక్యాస్ తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. దీస్ ఫోర్ మహావాక్యాస్.
0: ఈ మహావాక్యములైనటువంటి వేద సారములు అన్ని కూడా నాలుగు చేరితే ఈ గాయత్రి మంత్రం యొక్క స్వరూపాన్ని ధరిస్తుంది.
1: దీస్ ఫోర్ గ్రేట్ సేయింగ్స్, ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది ఫోర్ వేదస్ కాన్స్టిట్యూట్ టుగెదర్ ది ఫార్మ్ ఆఫ్ గాయత్రి.
0: కనుకనే పంచభూతముల యొక్క స్వరూపిణి, పంచ ప్రాతము ప్రాణముల యొక్క స్వరూపిణి, పంచ ఇంద్రియముల యొక్క స్వరూపిణి, కనుకనే సర్వానందములు సర్వ విజ్ఞానములు కూడా ఆ గాయత్రి మంత్రం నందే ఉంటున్నాయని నిరూపిస్తూ వచ్చింది.
1: Since Gayatri is regarded as the embodiment of all the five elements, of all the five lives and of all the five aspects, we say that all the forms are present
0: in Gayatri. Ki panchamukhi ani pilustu vachar.
1: It is in this context that Gayatri is said to have five faces.
0: Oka mukhamu om, adi oka mukhamu.
1: One face is om.
0: Rendavadi bhur bhuvasvaha.
1: The second face is Bhur Bhuvasuva.
0: Moodavadi Tat Savitur Varenyam.
1: The third is Tat Savitur Varenyam.
0: Naalgavadi Bhargo Devasya Dhimahe.
1: Fourth is Bhargo Devasya Dhimahe.
0: Diyo Yona Prachodaya.
1: The fifth is the Diyo Yona Prachodaya.
0: Ee panchamukhi ayinatundi yokka gayatri mana pancha pranamula cheta, pancheendriyamula cheta, pancha kosamula cheta, pancha pranamula cheta anubhavinchinappudu manam kudunu brahma vidyamai bhavati.
1: If we can experience
0: aa tattvanni manam pondadaniki avakasam untundi.
1: If we can experience this five-faced Gayatri through all the five elements, through all the five lives and five sheets of ours, then we will have acquired the same status as Gayatri.
0: Kalukane manamu, adhyatmikamu, adibhautikamu, adidaivikamu annattuga, ee Gayatri lokala kudanu, Gayatri kudanu moodu perlu pettu vacharu.
1: Just as we divide our daily life into three aspects, the spiritual aspect, the material aspect and the worldly aspect.
0: Gayatri, Savitri, Saraswati, ఇంకా మూడు పేర్లు.
1: There are three names for Gayatri. Gayatri, Savitri, Saraswati.
0: గాయన్ అనగా ప్రాణములు అని నీకు ఒక అర్థం.
1: One meaning of the word Gaya is prana, life.
0: అనగా ప్రాణములను కాపాడేటువంటి కాబట్టి గాయత్రి అన్నారు.
1: In other words, what protects life is called Gayatri.
0: ఇంద్రియములను పోషించేటువంటిది కాబట్టి సావిత్రి అన్నారు.
1: What protects the organs is called Savitri.
0: వాక్కును రక్షించేటువంటిది కాబట్టి సరస్వతి అన్నారు.
1: What protects the world is called Savitri.
0: కనుక ప్రాణమును, ఇంద్రియమును, ఈ యొక్క వాక్కు, ఈ మూడింటి ఎందుకు కూడా ఏమైపోయింది అంటే త్రికరణములు అని బోధిస్తూ వచ్చింది.
1: అవర్ లైఫ్, అవర్ సెన్సెస్ అండ్ అవర్ స్పీచ్ హ్యావ్ బిన్ కాల్డ్ త్రికరణ.
0: దేహ, ఇంద్రియ, వాక్కు, ఈ త్రికరణములు కూడా శుద్ధి గావించేటువంటిదే గాయత్రి నామం అన్నారు.
1: The name of Gayatri is one which purifies these three, your body.
0: ఈ మూడు కూడాను శుద్ధి అయినప్పుడే మనము త్రికరణ శుద్ధిగా కర్మలు ఆచరిస్తాం.
1: When your body, when your senses and your life are all purified, then we do our
0: work. ఈ త్రికరణ శుద్ధి కావించుకునేటువంటి నిమిత్తమై మనము భగవత్ చింతన చేస్తూ అదే సర్వ స్వరూపములకు ఒక కారణమైనటువంటి యొక్క మూలాధారమైనటువంటి శక్తిగా మనం భావించినప్పుడే సర్వ కర్మలు ఎందుకు మనము విజయాన్ని సాధించడానికి ఏమాత్రమైన కూడా అవకాశం ఉంటుంటారు.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ అటైన్ ప్యూరిటీ ఇన్ ఆల్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ అండ్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఇన్ వాట్ ఎవర్ వర్క్ వీ డూ వీ కెన్ దెన్ అటైన్ సక్సెస్.
0: కేవలము పని ఒక స్వరూపంగాను కర్త ఒక స్వరూపంగాను కార్యమకు మరొక స్వరూపంగాను మనం భావించినప్పుడు ఏమాత్రం కూడా విజయాన్ని సాధించలేదు.
1: Then we regard the subject as one entity, the purpose as another entity, and the work itself as a different entity.
0: Vidyasi,
1: we cannot
0: get some dara. Mukhyamga, manam ye pari patina padikini, deento karananga daivattam untundadi, agotaranga untundadi, mana kriyarupamlo atanu gochiristundadi. Kanuka ee pratyakshamainatundi daniki parokshamainatundi yokka daivattam okati aadharanga undadi aneetundi vishwasanni manam drudanga penchukovali.
1: Boys and girls, whatever work we undertake, we should strengthen the belief that what is present to us as a form of work, behind that there is always a base, a divine base.
0: కదిలేటువంటి మారేటువంటి ప్రతి పదార్థమునకు ప్రతి వస్తువుకు ప్రతి ప్రాణమునకు కదలనటువంటి మెదలనటువంటి స్థిరమైనటువంటి నిత్యమైనటువంటి సత్యమైనటువంటిది ఒకటి ఆధారంగా ఉంటుండాలి.
1: Behind everything that is moving, that is changing, and that is growing or decaying, there is something behind all that which is
0: common.
1: You can find an example for this in the cinemas which you see every day. Some pictures come on the screen and go, they move
0: about.
1: For the pictures which move and come and go, there is a
0: కదలనటువంటి స్క్రీన్ ఆధారంగా ఉండటం చేతనే తెర కదిలేటి బొమ్మల లోపల కథలు మాకు అనుభవించడానికి వీలవుతారు.
1: బికాస్ దర్ ఇస్ అ స్టేషనరీ స్క్రీన్ విచ్ ఇస్ ది బేస్ వీ కెన్ ఎగ్జామిన్ అండ్ ఎక్స్పీరియన్స్ ది మూవింగ్ షాడో.
0: ఆ తెరనే లేకపోతే మనకు కథనే అర్థం కాదు.
1: ఇఫ్ దర్ ఇస్ నో స్క్రీన్ వీ విల్ నాట్ అండర్స్టాండ్ ది స్టోరీ.
0: అదే విధంగానే జనన మరణములతో కూడినటువంటి మానవత్వానికి నిత్యమైన సత్యమైనటువంటి ఒక దైవత్వము ఒక స్క్రీనుగా ఉంటుండాలి. అదే గిన లేకపోతే మన కథనే మనకు అర్థం కాదు, మన మానవత్వమే మనం గుర్తించుకోలేదు.
1: ఇన్ ది సేమ్ మేనర్ ది హ్యూమన్ లైవ్స్ విచ్ హావ్ బర్త్ అండ్ డెత్ కమ్ అండ్ గో, దర్ ఇస్ అ స్టేషనరీ స్క్రీన్ డివినిటీ. ఇఫ్ దట్ స్టేషనరీ స్క్రీన్ ఇస్ నాట్ ప్రెసెంట్ వీ విల్ నాట్ అండర్స్టాండ్ అవర్ స్టోరీ.
0: కార్లు బస్సులు అన్ని కూడా చాలా స్పీడ్ గా రోడ్డు పైన కదిలి వెళ్లిపోతున్నాయి.
1: Cars and buses go with great speed on the road.
0: కార్లు కదులుతున్నాయి బస్సులు కదులుతున్నాయి కానీ రోడ్డు కదలటం లేదు.
1: ది కార్ ఇస్ మూవింగ్ ది బస్ ఇస్ మూవింగ్ బట్ ది రోడ్ ఇస్ స్టేషనరీ.
0: కనుక కదిలేటువంటి బస్సులు కార్లకు కదలనటువంటి రోడ్డు ఆధారంగా ఉంటుండాలి.
1: ఫర్ ది బస్ అండ్ ది కార్ విచ్ ఇస్ మూవింగ్ ది స్టేషనరీ.
0: అదే విధంగా మనకు దృగ్గోచరమయ్యేటువంటి యొక్క ప్రతి ప్రాణికి కూడాను ప్రతి పదార్థము కూడాను ఒకటి అగోచరమైనటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తి ఆధారంగా ఉంటుండాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ విజిబుల్ టు అస్ దర్ ఇస్ అన్ ఇన్విజిబుల్ స్ట్రెంగ్త్ విచ్ ఇస్ ది బేస్.
0: ఆ ఆధారమే దైవత్వం.
1: దట్ ఇన్విజిబుల్ స్ట్రెంగ్త్ ఈస్ డివైన్.
0: ఆధారం లేకుండా మాత్రం ఆధేయం ఏనాటి కూడా మనకు కలగదు.
1: Without such a base, you cannot get any result.
0: కనుక అట్టి ఆధారమైన మూలాధారమైన ఒక కీలకమైన ఒక గమ్యమైనటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక తత్వాన్ని మనం నిరంతరము స్మరించడానికి ప్రయత్నించాలి.
1: దస్ దట్ బేసిక్ ఫౌండేషన్ దిస్ అన్చేంజింగ్ ట్రూత్ వీ షుడ్ ట్రై అండ్ అండర్స్టాండ్ వాట్ దిస్ బేసిక్ ఫౌండేషన్.
0: మనము చదివిన చదువులన్నీ కూడాను కేవలము భౌతికమైనటువంటి ఒక జగత్తును కొంతవరకు నిరూపించవచ్చు.
1: Students, all that we have learned can explain to you the visible world.
0: పదార్థములు యొక్క విజ్ఞానాన్ని మనం ప్రకటించవచ్చును.
1: We can also proclaim and understand the behavior of matter.
0: దీని యొక్క స్థితిగతులను మనం కొంతవరకు గుర్తించవచ్చును.
1: We can recognize the transformation in matter.
0: ఇది ఏ పదార్థం ఏ రీతిగా కలుగుతుండాలి అనేటువంటిది నిరూపించవచ్చును.
1: We can also establish how each matter changes.
0: అయితే ఫలాని పదార్థం ఇందుకోసమే పుట్టింది అని ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: But no one can decide that a particular form of matter has come for this
0: purpose. మనం ఏ విధంగా జరుగుతుండాలి ఏ విధంగా తయారవుతుండాలి అనేటువంటి యొక్క తత్వాన్ని మాత్రమే మనం గుర్తించగలం. కానీ ఎందుకోసం పుట్టింది ఎవరు పుట్టించారు ఇవి నిర్ణయం చేసుకోవటం మానవుడికి అసాధ్యం.
1: We can only recognize how things take place, how things change. But why things take place and why things change, no man
0: can. అసాధ్యమైనటువంటి విషయంలో మనము చేరువి మనము కాలంలో వ్యర్థముగా అనుకునక సాధ్యమైనంత వరకును దానిని దైవత్వంగా భావించుకుని జన్మ సార్థకంగా భావించుకునే మార్గాన్ని మీరు అవలంబించటము ఈ చదువుల యొక్క నిజమైనటువంటి యొక్క గమ్యం.
1: Without undertaking this impossible task and wasting your time, the purpose of your education is to keep away from it and regard it as a divine purpose and do things.
0: కనుక దైవత్వము నేర్పేటువంటి విద్యలు కేవలం మరణత్వం కారటువంటి అమృతత్వమైనటువంటి విద్యలు నేర్పుతాడు.
1: whatever is taught to you as a divine aspect is something which is immortal and which will not die.
0: కనుకనే వేమన చిన్న చిన్న పదాలతో చెప్తూ వచ్చాడు.
1: వేమన హెస్ సెడ్ దిస్ బై విత్ స్మాల్ వర్డ్స్.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగుడు మందమడు. తానెవరో మాత్రం తెలుసుకోలేడు.
1: Learning all kinds of things. You can become a very learned man, but he will not understand who he is.
0: Yanta chaduvu chadivi yeniti unnanu heenuni gunambu manaledu.
1: However much learning you may acquire, the mean qualities in you are not got rid of by that learning.
0: Tarachi chaduvu chaduva tarka vadame gaani purna gnanam eppudu pondaledu.
1: You go on learning and learning, you can become argumentative, but you cannot become fully wise.
0: Itti chaduvu chaduvu chadivi savanganeetiki chaavuleni chaduvu chaduva valey untadu.
1: Why learn all this and die? You must learn a thing which will not take you to death.
0: Mana chaduvulanni kodunu manam jeevitham undanta varaku untayi, tadupari mana chaduvulu manakante mundugane vellipothayi.
1: All that we have learned will last so long as there is life in you. All that will disappear even before the life goes out.
0: మనం పోయినప్పటికీ కూడాను ఆ చదువులు ఇక్కడే జీవించేటువంటివిగా స్థిరమైనటువంటివిగా చరమైనటువంటివిగా ఒక విధమైనటువంటి ఒక చైతన్యవంతమైనటువంటివిగా ఇక్కడ స్థిరంగా ఉండేటువంటి చదువులు మనం చదవాలి.
1: We should learn such things which will remain here even if you had gone.
0: జీవితం అనేటువంటిది ఏదో ఒక రీతిగా గడుపుకుని పోతే చాలని మానవుడు ఊహించరాదు.
1: Man should not think that somehow or other you go through the life.
0: జీవితమును గడుపుకోవడానికి మానవుడు కానీ పుట్టాలా?
1: To go through one's life, should we be
0: bothered even?
1: Even animals and birds, are they not living?
0: కాదు కాదు. మానవుడు ఉత్తమమైన మానవుడిగా బతకడానికి ఉత్తముడుగా జీవించాలి.
1: Man should be born to live as a high, ఆదర్శవంతమైనటువంటి
0: మానవుడిగా జీవించడానికే మానవుడు ఘోషించుకోవాలి.
1: He should see that he is living an ideal example life.
0: కనుక మనము మానవులు మానవులుగా జీవించి మానవులుగా ప్రవర్తించి మానవుడిగా ఆదర్శాన్ని మనం నిరూపించేటువంటి విద్యార్థులుగా తయారయ్యేటువంటి నిమిత్తమే మనము ప్రశాంతి నియమ లోపల పెద్దగా ఒక విశ్వవిద్యాలయంగా మనము కొంత అభివృద్ధి గావించుకుంటూ వస్తున్నాం.
1: స్టూడెంట్స్ ఇన్ ఆర్డర్ దట్ దే మే లివ్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ కండక్ట్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ వీఆర్ మేకింగ్ ప్రశాంతి నిలయం ఇంటు ఎ బిగ్ యూనివర్సిటీ.
0: ఈనాటి విద్యార్థులే భావి భారతోద్ధారకులు.
1: The students of the present day are the future citizens.
0: కనుక దేశం యొక్క మంచి చెడ్డలంతా కూడా మీ తలరాత్రులపై ఆధారపడి ఉంటుంది.
1: The good and the bad of the country depends upon what is written.
0: మీరు కేవలం గంధ పరిచయములు మాత్రమే చేసుకోవటం కాకుండా సంఘ పరిచయాన్ని కూడా మీరు చేసుకుని సమాజంలో మీరు దుమికి సాధ్యమైనంత వరకు తోటి మానవులకు తగినటువంటి యొక్క సహాయాన్ని మీరు కొన్ని క్రియలను చేపట్టాలి.
1: Not only should you get acquainted with textbooks, but you should get acquainted with the conditions of the community around you. Service to the community is service to man is service to God.
0: జనసేవనే జనార్థన సేవ.
1: Service to people is service to God.
0: కనుక మనము తనకు అనేటువంటి యొక్క స్వార్థం చేతనే మనం కాలమును వ్యర్థం గావించుకొనక పరార్థం అనేటువంటి యొక్క సమాజ సేవలో కూడాను మనం కొంతవరకు ప్రయత్నపూర్వకంగా కాలు పెట్టాలి.
1: Spending time in a selfish manner for yourself should be given up and enter the community and do service to others.
0: ఈ విధమైనటువంటి సమాజ సేవలో మీరు ఏకోన్ముఖులైపోయి ఒక విధమైనటువంటి దీక్షను పూని తగిన విధంగా మీరు సాధించినప్పుడే సమాజాన్ని కూడా మీ మార్గానికి కొంతవరకు చేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
1: If all of you have a united determination and face the community and serve them, then the community will
0: return. దేశం యొక్క పరిస్థితిని మీకు తెలియనటువంటిది కాదు.
1: It is not as if you do not know the country.
0: భయంకరమైనటువంటి పరిస్థితులుగా రూపొందుతున్నాయి.
1: It's a fearful situation in the country.
0: ఎక్కడ చూసినా కూడా నువ్వు భయభ్రాంతులతో కుమిలిపోతున్నారు.
1: Wherever you go, there is fear and terror.
0: శాంతి భద్రతలు ఏమాత్రం కూడా నువ్వు కనిపించడం లేదు.
1: Peace and security have become very scarce.
0: ఇలాంటి సమయంలో యువకులైనటువంటి మీరు ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ కూడాను తిరిగి భావి భారతోద్ధారకులుగా తయారైపోయి మన ప్రాచీనమైనటువంటి యొక్క సంస్కృతిని పునరుద్ధరింపచేస్తారని నేను ఆశిస్తున్నాను.
1: ఇన్ దిస్ సిచ్యువేషన్ యంగ్ పీపుల్ ఐఎమ్ హోపింగ్ దట్ యుల్ అగైన్ రిసోసియేట్ ది గ్రేట్ ట్రెడిషన్స్ అండ్ కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: యుగ యుగముల నుండి తరతరముల నుండి సర్వ దేశములకు ఆదర్శాన్ని అందించి అనేక విధములైనటువంటి యొక్క దీనిని సాధించినటువంటి యొక్క మన వైదిక సాంప్రదాయము ఈ ఐందవ జాతి యొక్క లక్ష్యాన్ని మనం ఏమాత్రం కూడా మర్చకూడదు.
1: ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ ది వేదిక్ ట్రెడిషన్స్ ఆఫ్ దిస్ కంట్రీ విచ్ హావ్ గివెన్ ఐడియల్ ఎగ్జాంపుల్స్ టు ఆల్ కంట్రీస్ అండ్ ఎట్ ఆల్ టైమ్స్
0: నాటి నుండి నేటి వరకు కూడాను ఈ ఐందవ సిద్ధాంతం యొక్క లక్ష్యం ఏమిటి? లోక సమస్త సుఖినో భవంతు. ఇది మన యొక్క లక్ష్యం.
1: ఫ్రమ్ దట్ డే టిల్ టుడే వాట్ ఈస్ ది ఐడియల్ ఆఫ్ అవర్ హిందూ సిద్ధాంత అండ్ దట్ ఈస్ ఆల్ పీపుల్ ఆఫ్ ది
0: ఏ జాతి ఏ మతము ఏ కులము ఏ తెగ ఏ కాలము ఏ దేశము అనేటువంటి యొక్క దీనికి లేకుండా అన్ని దేశములు ఎందు అన్ని తెగల ఎందుకును సమత్వమైనటువంటి యొక్క సాయి మతాన్ని మీరు చాటడానికి ప్రయత్నం చేయాలి.
1: Irrespective of caste, creed or country, you must try and establish the Sai religion amongst all.
0: నీ సిద్ధాంతమును నువ్వు అనుసరించుకోవచ్చును, నీ సాంప్రదాయాన్ని నువ్వు అనుసరించుకోవచ్చు, దీనికి ఎవరు కూడా నువ్వు అడ్డుదొరగడానికి వీలు కాదు. కానీ సామాజిక వృత్తి ఎందు నీవు ప్రవేశించినప్పుడు ఈ సమస్త స్వరూపానికి సంబంధించినటువంటి యొక్క దృశ్యాన్ని మీరు హృదయంలో చిత్రించుకోవాలి.
1: You can follow your individual traditions and your individual culture. Nobody will object to that. But when you think of the community, this total aspect.
0: ఉన్నది మనకు రెండు మార్గం.
1: స్టూడెంట్స్ వీ హ్యావ్ ఓన్లీ టూ పాత్.
0: ఒకటి ఇండివిజువల్ ఫ్రీడమ్, వ్యక్తి యొక్క స్వాతంత్రం.
1: వన్ ఇస్ ది పాత్ ఆఫ్ ఇండివిజువల్ ఫ్రీడమ్.
0: రెండవది ఫండమెంటల్ లా, ఇది సామాజికమైన యొక్క ధర్మం.
1: ది సెకండ్ వన్ రిలేట్స్ టు కమ్యూనిటీ అండ్ దట్
0: కేవలం నీవు స్వార్థుడైపోయి ఇండివిజువల్ ఫ్రీడమ్ అని నా స్వార్థం అని చెప్పి స్వార్థంలోనే నీవు మునిగిపోకూడదు.
1: You should not become selfish and talk only of individual freedom and get immersed in
0: it. విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే సింపుల్ లైఫ్, హై స్టడీ.
1: Today, what the student should learn is to live a simple life and high living, high thinking.
0: ఈ హై థింకింగ్ అనేటువంటిది మనము చాలా ప్రధానంగా మనం చేయాలి.
1: In these two, high thinking.
0: అయితే ఇక్కడ మాత్రం అతి జాగ్రత్తగా ఉంటుండాలి. అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు. ఎక్కువగా థింక్ చేసి కడతుడికి పిచ్చి ఆసుపత్రిలో పోకూడదు మనం.
1: Here also we should be very cautious. Because of high thinking, you should not go on thinking too much and go
0: deliberately.
1: Too much of reading and learning will also destroy your mind.
0: కనుక మనం ఎంతవరకు అవసరమో అంతవరకు చేసుకుంటే ఈ వయసు లోపల మన ఎనర్జీని కూడాను మన యొక్క శక్తిని కూడాను కొంతవరకు బ్యాటరీ ఛార్జ్ చేసుకున్నట్టుగా అభివృద్ధి గావించుకోవచ్చు.
1: ఇఫ్ వీ కెన్ గో ఫార్వర్డ్ టు ది ఎక్స్టెంట్ దట్ ఈస్ నెసెసరీ, వీ కెన్ ఆల్సో లైక్ ఛార్జింగ్ ది బ్యాటరీ ఇంప్రూవ్.
0: ఈ వయసులో మన యొక్క ఎనర్జీ ఉన్నటువంటి శక్తిని అమితంగా మనం ఉపయోగపెట్టుకుంటే కొంత వయసు వచ్చేటప్పటికి మనం ఏమి కూడాను పనికి రాకుండా పోతాం.
1: If in this young age we use the energy in an unlimited manner, when you get aged you become useless.
0: Kanuka manaku enta avasaramo enni ye samayamulo avasaramo ye sthanamulo avasaramo aa sthanamunaku aa avasaramunaku anta shaktine manam upayog pettukovali.
1: To the extent necessary, where necessary and in what manner necessary, you should use energy.
0: Chinna udaharana meeku telusunu.
1: There is a small example.
0: Manam drawing room lo unna pedda bulb veskuntam, powerful light.
1: In a drawing room we put a very powerful light.
0: అక్కడ అనేక యూనిట్స్ అంతా ఉంటుంటారు, ఒక వోల్టేజ్ ఎక్కువగా ఉంటుంది.
1: దేర్ యూ విల్ ఫైండ్ దట్ ఇట్ ఇస్ గాట్ వెరీ హై వోల్టేజ్.
0: అయితే బెడ్రూమ్ లోపల తక్కువ డిమ్ బల్బ్ గా వేసుకుంటారు.
1: బట్ ఇన్ ది బెడ్రూమ్ వీ హ్యావ్ ఎ వెరీ డిమ్ లైట్.
0: అయితే ఇక్కడ బయట అక్కడ డిమ్ ఉండడానికి కరెంటులో వ్యత్యాసం వచ్చిందే కాదు, ఆ కరెంటు ఉపయోగపెట్టుకునేటువంటి బల్బ్ లో ఉండాలి వ్యత్యాసం.
1: ది బ్రైట్నెస్ ఇన్ ది డ్రాయింగ్ రూమ్ అండ్ ది డిమ్నెస్ ఇన్ ది బెడ్రూమ్, డస్ ఇట్ కమ్ ఇన్ ది కరెంట్? నో, ఇట్ ఇస్ ఇన్ ది మ్యాన్.
0: అదే విధంగానే మనలో దివ్యత్వమైనటువంటి ఒక శక్తి కరెంటు వలె మంచి గొప్పగా ప్రసరిస్తూనే ఉంటుండాలి.
1: So also the strength of divinity in us is present.
0: అయితే మన ఊహలు మన భావములు మాత్రము ఆయా సమయముకు తగినట్టుగా బల్బులు మాత్రమే దాన్ని అతికించుకోవాలి.
1: బట్ అవర్ థాట్స్ అండ్ ఐడియాస్ విచ్ యూజ్ దిస్ స్ట్రెంగ్త్,
0: ఎంతగా కరెంట్ ఉంటుందని కదా అనుకుని పెద్దగా ఊహలుగా ఇంత పని జరిగితే ఈ కరెంట్ వల్ల బల్బు కూడా బంద్ కావచ్చు.
1: సిన్స్ యూ ఫీల్ దట్ దేర్ ఈస్ దిస్ ఎనర్జీ అండ్ ఇఫ్ యూ యూజ్ ఇట్ ఇన్ ఎ మ్యానర్,
0: బల్బ్ బర్న్ కావటమే కాకుండా మన ఎనర్జీని కూడా కొంతవరకు మనం వృధా చేసుకోవచ్చు.
1: ది బల్బ్ ఇట్ సెల్ఫ్ మే బర్న్ అవుట్, నాట్ ఓన్లీ దట్ వీ విల్ ఆల్సో బి వేస్టింగ్ ది ఎనర్జీ టు
0: సడుకని. దేశ కాల పాత్రను అనుసరించి మన ప్రవర్తన ఉంటుండాలి.
1: సో అవర్ కాండక్ట్ షుడ్ బి అట్యూన్ టు ది కంట్రీ, ది
0: సర్కంస్టాన్సెస్. వెస్టర్న్ కంట్రీని మనం అనుసరిస్తుంటున్నాం, ఆ దేశ కాల పాత్రకు అది సరిపోతుంది, కానీ భారతీయులకు అది సరిపోదు.
1: టుడే వీఆర్ ఫాలోయింగ్ ది వెస్టర్న్ ప్రాక్టీసెస్, దట్ ఈస్ ఎనఫ్ అండ్ గుడ్ ఫర్ దోస్ కంట్రీస్.
0: వెస్టర్న్ కంట్రీస్ వాళ్లకు భారతీయ సంస్కృతి వాళ్ళకంత సూటబుల్ గా ఉండదు, అనగా ఒక అందుబాటులో ఉండదు.
1: ఫర్ ది వెస్టర్న్ కంట్రీస్ అవర్ ట్రెడిషన్స్ ఆర్ నాట్ సో ఈజీలీ.
0: వారి దేశ కాల పాత్రకు వారు సంబంధంగా ఉండాలి, ఈ దేశ కాల పాత్రకు వీరు తగినట్టుగా ఉండాలి.
1: ది టైమ్ అండ్ ది కంట్రీ షుడ్ సూట్ దేర్ ప్రాక్టీసెస్ అండ్ సో ది టైమ్ అండ్ ది కంట్రీ.
0: మనం సమన్వయం చేయటం చేత మన హృదయాన్ని సమన్వయం చేయాలి, కానీ ప్రవర్తనలు కాదు.
1: The harmonizing these two is not to be done in our conduct but it in our heart and mind.
0: Manadu ee yokka desha kala patraku ye maatramo sambandham leni pravartanalo manam praveshistunnam.
1: Today we are entering such modes of action which are
0: valukane mana manavatvanni manam kolipothunnam.
1: That is why we are losing the human quality.
0: Manavuni endu enta shaktiyo untundadi.
1: There is an enormous amount of strength in
0: him. ఈ మానవుడు సక్రమంగా అగిన తన పని తాను చేయకోకుండా వెళ్ళిపోతే ఎంత అపకీర్తులకు గురి అయిపోతుంటాడు.
1: Because a human being is not doing his prescribed duties in the right manner, he is getting ill reputed.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: There is a small example.
0: మనం ఎక్కడో బస్ స్టాండ్ పోయి బస్ కోసం కాచుకున్నాం.
1: We go to a bus stand and
0: లేక ఒక రైల్వే స్టేషన్ పోయి రైలు కోసం కాచుకున్నాం.
1: Or a railway station.
0: రైల్వే స్టేషన్ మాస్టర్ చెప్తున్నాడు 7 గంటలకంతా మీ ట్రైన్ వస్తుందండి, మీరు సిద్ధంగా ఉండండి అన్నాడు.
1: The station master said the train will come at 7 o'clock, be ready.
0: 7 గంటలైంది, 8 గంటలైంది, 10 గంటలైంది, 12 గంటలైంది, 2 గంటలైంది, ఇంకా ట్రైన్ రాలేదు.
1: But it is 9 o'clock, 12 o'clock, 2 o'clock, the train has not come.
0: కానీ అప్పుడు మనం ఏం చేస్తాం?
1: What do we do at that time?
0: మనం ఊరుకుంటాము.
1: Are we going to be silent?
0: ఆ ట్రైన్ ఇష్టం వచ్చినట్టుగా తిడతాం.
1: We begin to abuse that train.
0: ఆ ట్రైన్ అధికారులను తిడతాము.
1: We abuse those who are responsible. దానికి
0: సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అంతా తిడతాము.
1: All the departments connected with the
0: railway. ఏమి పాడు ట్రైన్, ఏమి పాడు గవర్నమెంట్, సకాలానికి రావటం లేదు అని అనేక విధంలో విసుగుపడుతుంటాం మనం.
1: In many ways we call the department and the train, everything is
0: ఒక జడమైనటువంటి ట్రైన్ చెప్పిన కాలానికి రాకపోతే అది ఇంత నిందల పాలవుతున్నప్పుడు చైతన్యమైనటువంటి మానవుడు చెప్పిన రీతిగా చేయకుండా వెళ్ళిపోతే, వాడు సకాలంగా సక్రమంగా పాటించుకోకుండా పోతే వీడు ఎంత నిందలకు గురి కాదు.
1: When a lifeless train does not arrive at the instant time, then it is subject to so much abuse. If a human being who has got life in him does not do a thing which he promises to do,
0: ఏ పని అయినప్పుడు మనము సక్రమంగా చేసినప్పుడే మన జీవితం అనేటువంటిది కానీ దేహం అనేటువంటిది కానీ అన్ని విధాలు సరి అయినటువంటి సుఖాన్ని అనుభవిస్తాయి.
1: వాట్ ఎవర్ టాస్క్ వీఆర్ ఇంట్రెస్టెడ్ విత్, ఇఫ్ వీ డూ ఇట్ ఇన్ ద రైట్ మేనర్ అండ్ ద రైట్ టైం, దెన్ ఐదర్ అవర్ లైఫ్ ఆర్ అవర్
0: బాడీ. ఒక వాచ్య ఉంటుండాలి, ఒక వాచ్ ఉంది, యంత్రం ఉంది.
1: దెర్ ఇస్ అ వాచ్ ఆర్ అ మెషిన్.
0: దానిని ఉపయోగించుకోకుండా అగిన పోతే తుప్పు పట్టిపోతుంది.
1: ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్ ఇట్ గెట్స్ రస్టెడ్.
0: కనుక నేను అప్పుడప్పుడు దాన్ని ఉపయోగిస్తూ ఉంటుండాలి.
1: సో అకేషనల్లీ వీ హావ్ టు యూజ్ ఇట్.
0: మనము జడమైనటువంటి యంత్రాలే ఉపయోగించుకోకుండా అయినపోతే తుప్పు పడుతుంటే, చైతన్యవంతమైనటువంటి ఈ దేహాన్ని సక్రమైన మార్గంలో మనం ఉపయోగించుకోకుండా పోతే దీనికి ఎంత తుప్పు పడుతుంది?
1: ఇఫ్ లైఫ్లెస్ మెషీన్స్ దీస్ ఆర్ నాట్ యూజ్ దే గెట్ రస్టెడ్ ఇఫ్ ఎ బాడీ విచ్ హెస్ గట్ లైఫ్ ఇన్ ఇట్ ఇఫ్ ఇట్స్ నాట్ యూజ్ ప్రాపర్లీ హౌ మచ్
0: తుప్పు పట్టడం ఏమిటంటే పిచ్చి పట్టడమే. అనవసరమైన భావాల చేత ఉన్నటువంటి యొక్క స్థితిని మనం కోల్పోతాం.
1: హ్యూమన్ బాడీ గెటింగ్ రస్టెడ్ ఈజ్ ఈక్వలెంట్ టు గెటింగ్ మ్యాడ్ అండ్ బై ఐడియాస్ వి లూజ్ అవర్ స్టెబిలిటీ.
0: కనుక మనము ఈ దేహమును అందించినటువంటి భగవంతుడు పరోపకారార్థం ఇదం శరీరం, ఈ శరీరమును పరోపకారార్థ నిమిత్తమే నిర్మించాడు.
1: The purpose for which this body has been gifted to us by God.
0: నీకు నీవు అలంకారంగా భుజించి నీకు నీవు డ్రెస్సులు వేసుకొని ఏదో కేవలం అలంకార విద్యార్థి కూర్చోవడానికి కాదు.
1: ఇట్స్ నాట్ ఫర్ ఈటింగ్ అండ్ డ్రెస్సింగ్ యువర్ సెల్ఫ్ అండ్ సిట్టింగ్ లైక్ అన్ ఆర్నమెంట్.
0: నీవు సమాజంలో దుమికి సమాజ సేవ చేసి కుటుంబానికి, సమాజములకు, దేశానికి మనం ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి. ఇదే సత్యసాయి కాలేజీ యొక్క ఆదర్శాలు.
1: యూ షుడ్ జంప్ ఇన్ టు ది సొసైటీ, డూ గుడ్ సర్వీస్ టు ది సొసైటీ అండ్ బి అన్ ఐడియల్. దిస్ ఈస్ ది ఐడియల్ ఆఫ్ ది సత్యసాయి.
0: కనుక స్వార్థాన్ని పక్కకు నెట్టి అహంకారాన్ని నిర్మూలన చేసి అసూయను ధ్వంసం చేసి పరమార్థాన్ని మనం పెంచుకోవడానికి ప్రయత్నించినప్పుడే సరైనటువంటి విద్యార్థులుగా మీరు రూపొందుతారు.
1: ఓన్లీ వెన్ యూ కెన్ పుష్ అవే సెల్ఫిష్నెస్ అండ్ ఈగో ఇన్ యూ అండ్ రిమూవ్ ది జెలసీ ఇన్ యూ, యూ విల్ బికమ్ ది రైట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్.

0: ప్రేమ స్వరూపులారా, ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థితః. అర్జున, నేను ఆత్మను, సర్వభూతములు యందు ఉండినటువంటి వాడు నేనే. అర్జున, ఐఎమ్ ఆత్మన్, ఐఎమ్ ద రెసిడెంట్ ఆఫ్ ఎవ్రీ హార్ట్. అహం ఆదిత్య మధ్యంచ భూతానామశ్చ ఏవచ. నేను ఆది మధ్య అంతమును కూడాను నేనే.
1: ఐ ఆమ్ ది బిగినింగ్, ద మిడిల్ అండ్ ద ఎండ్.
0: ఈ చరాచర ప్రపంచమునందు గోచరించినదంతయు కూడాను ఆత్మతత్వమే.
1: ఆల్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ ఈజ్ ఆత్మ ఓన్లీ.
0: ఆధ్యాత్మిక క్షేత్రమునందు అడుగడుగున వినిపించినది ఆత్మని.
1: ఇట్ ఈస్ ది ఆత్మ విచ్ ఈస్ హర్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ అట్ ఎవ్రీ స్టెప్.
0: కనిపించినది ఆత్మని.
1: వాట్ యు సీ ఈజ్ ఆత్మ.
0: అనిపించినది ఆత్మని.
1: వాట్ యు హియర్ ఇస్ ఆత్మ.
0: మై మరపించినది ఆత్మని.
1: ఇట్ ఈస్ ది ఆత్మ విచ్ మేక్స్ యు ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: కనుకనే అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. లోకమునందు ఆత్మ కానిది మరొకటి లేదు.
1: దట్ ఈస్ వై హీ హస్ సెడ్ దట్ దేర్ ఈస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఈస్ నాట్ ఆత్మ.
0: ఈనాడు మానవుడు సాధించవలసినటువంటిది ఆత్మనిష్టనే.
1: వాట్ మ్యాన్ హ్యాస్ టు అచీవ్ టుడే ఈజ్ దాట్ రెజల్యూషన్ టు సీ ఆత్మ.
0: స్వస్వరూపానుసంధానమే ఆత్మనిష్ట.
1: రియలైజింగ్ హూ యూ రియలీ ఆర్, స్వస్వరూప సందర్శన ఈజ్ దట్ వౌ విచ్ యూ హావ్ టు టేక్ టు హావ్ దర్శన్ ఆఫ్ ఆత్మ.
0: తనను తాను గుర్తించుకోవటమే ఆత్మజ్ఞానం.
1: Realizing oneself is Atma Gnana.
0: మానవత్వమునందు ప్రప్రథమంలో మనము సాధించవలసినటువంటిది ఆత్మానందమే.
1: ఇట్ ఈస్ ది ఆత్మిక్ బ్లిస్ విచ్ మ్యాన్ హ్యాస్ టు అచీవ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ఇన్ ది హ్యూమన్ క్వాలిటీస్.
0: మనము నిరంతరము కూడాను జ్ఞప్తి అని ఉంచుకోవలసినటువంటిది ఆత్మతత్వమే.
1: వాట్ విల్ హావ్ టు రిమెంబర్ కాన్స్టెంట్లీ అండ్ త్రూ అవుట్ ఈజ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: ఈ ఆత్మనే ఎరుక అని పిలువబడుతుంది.
1: దిస్ ఆత్మ ఈజ్ అవేర్నెస్, ఎరుక.
0: ఈ ఎరుకనే సర్వభూతముల యందు నేను నేను అనే స్మరణను కలిగిస్తుంది.
1: దిస్ అవేర్నెస్ రిసౌండ్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ హార్ట్ యాజ్ ఐ ఐ అండ్ ఐ.
0: ఈ స్మరణ శక్తియే అహం అహం అహం.
1: దిస్ పర్టిక్యులర్ మెమరీ ఆఫ్ వన్స్ రియల్ సెల్ఫ్ ఈజ్ అహం ఐ ఐ.
0: ఈ అహము దేహముతో తాదాత్మ్యం పొందినప్పుడు ఇది అహంకారంగా రూపొందుతుంది.
1: వెన్ దిస్ అహం ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ విత్ ద బాడీ ఇట్ బికమ్స్ అహంకార.
0: ఇదే మిథ్యా నేను.
1: దిస్ ఈజ్
0: స్మరణను కలిగిస్తుంది.
1: దిస్ అవేర్నెస్ రిసౌండ్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ హార్ట్ యాజ్ ఐ ఐ అండ్ ఐ.
0: ఈ స్మరణ

0: ఇదే మిథ్యా నేను.
1: దిస్ ఈజ్ మిథ్యా,
0: ఇది సత్యమైన నేను కాదు.
1: దిస్ ఈజ్ నాట్ ది ట్రూ నేమ్,
0: ఇది మిథ్యా నేను.
1: దిస్ ఈజ్ ది నేమ్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మిథ్యా.
0: అయితే ఈ ఆత్మకు అనంతరము కేవలము అనవరతము అడ్డుతగులనది మనస్సు.
1: ఇట్ ఈస్ ది మైండ్ విచ్ కమ్స్ బిట్వీన్ ఆత్మ అండ్ వన్ సెల్ఫ్ కంటిన్యూస్లీ.
0: సూర్యుని నుండి తన వేడి వల్ల ఆవిర్భవించినటువంటి యొక్క మేఘములు సూర్యుని ఏ విధంగా మరుగు చేయుచున్నదో అదే విధంగానే ఆత్మ నుండి పుట్టినటువంటి యొక్క మనసు మనోసంఘాతమైనటువంటి మేఘమును అడ్డు తగులుతూ ఉంటున్నాయి.
1: జస్ట్ యాస్ ద క్లౌడ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై ది సన్ హిమ్సెల్ఫ్ ఆర్ కవరింగ్ సన్, మైండ్ విచ్ హెస్ కమ్ ఫ్రమ్ ఆత్మ ఈజ్ కమింగ్ బిట్వీన్ ది బాడీ అండ్ ఆత్మ.
0: మనసు ఉండినంత వరకు మానవుడు ఆత్మతత్వాన్ని కాని ఆత్మ జ్ఞానమును కాని ఆత్మ విషయాన్ని కాని అర్థము చేసుకోలేడు.
1: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాజ్ ఎ మైండ్ హీ కెనాట్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆర్ ఆత్మ ఇన్
0: సర్వకాల సర్వావస్థల యందును ఆత్మను గుర్తించేటువంటి యొక్క స్థితి కలిగినటువంటి వానికే సాక్షాత్కారమని చెప్పబడుతుంది.
1: దట్ పర్సన్ హూ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ అండ్ అట్ ఆల్ టైమ్స్ ది రియల్ ట్రూత్ అలోన్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ టు హ్యావ్ ఆత్మ సాక్షాత్కార.
0: ఈ యొక్క ఆత్మ నుండి మొట్టమొదట వినిపించేటువంటి యొక్క శబ్దము నేను.
1: ద ఫస్ట్ సౌండ్ విచ్ ఎమర్జెస్ అండ్ ఈజ్ హర్డ్ బై మ్యాన్ ఫ్రమ్ ఆత్మ ఈజ్ ఐ.
0: ఈ నేను అనేటువంటి యొక్క శబ్దము పుట్టిన తరువాతనే సృష్టి అంతే కూడాను ప్రారంభమైంది.
1: ఓన్లీ ఆఫ్టర్ దిస్ వర్డ్ ఐ ఈజ్ బోర్న్ ది రెస్ట్ ఆఫ్ ది క్రియేషన్ వాజ్ బోర్న్.
0: నేనే లేకుండా సృష్టియే లేదు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో ఐ దెర్ ఇస్ నో క్రియేషన్.
0: ఈ నేను అన్నది ఆత్మ అనున్నది బ్రహ్మ అనున్నది ఇవన్నీ కూడా కేవలం పర్యాయ పదములే.
1: దిస్ ఐ ఆత్మ అండ్ బ్రహ్మ ఆర్ సినోనిమ్స్.
0: మనోరహితమైనటువంటి యొక్క నేనే స్వస్వరూపమైనటువంటి యొక్క ఆత్మ.
1: ది ఐ విచ్ ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్ ద మైండ్ ఈజ్ ద రియల్ ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
0: మనోసహితమైనటువంటి యొక్క నేనే మిథ్యాత్మ.
1: మైండ్ అసోసియేటెడ్ విత్ ఐ ఈజ్ మిథ్యాత్మ.
0: ఉన్నది ఒక్కే ఆత్మ.
1: బట్ దెర్ ఇస్ ఓన్లీ వన్ ఆత్మ.
0: అదే ఒక్క నేను.
1: దట్ ఈస్ ద సింగిల్ ఐ.
0: కానీ ఇటు ఏకాత్మతో కూడినటువంటి యొక్క దివ్యత్వాన్ని అనుభవించే నిమిత్తమై మానవుడు అనేక సాధనలు చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ మేకింగ్ ఎ నంబర్ ఆఫ్ సాధనాస్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ దిస్ సింగిల్ ఐ.
0: నిజముగా ఆత్మాన్వేషణ నిమిత్తమై చలిపేటి సాధనలన్నీ కూడాను అజ్ఞాన దశ యందు ఆచరించేటువంటి కర్మలే.
1: ఆల్ ది సాధనాస్ పర్ఫార్మ్డ్ ఇన్ క్వెస్ట్ ఆఫ్ ఆత్మ ఆర్ డన్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ సాధనలన్నీ కూడాను కేవలము జ్ఞాని యందు కానరావు.
1: దీస్ సాధనాస్ కెనాట్ బి ఒబ్టైన్డ్ ఇన్
0: జ్ఞానికి సాధన సాధ్యము అనేటువంటి యొక్క వ్యత్యాసమే ఉండదు.
1: ఫర్ ఎ జ్ఞాని ది ఆల్ నోయింగ్ దెర్ ఇస్ నథింగ్ లైక్ సాధన అండ్ సాధ్యం.
0: ఉన్నది ఒక్కటే ఏకం సత్.
1: దెర్ ఇస్ ఓన్లీ వన్ అండ్ దట్ ఈస్ ట్రూత్.
0: ఇట్టి ఏకత్వాన్ని పొందే నిమిత్తమై మానవుడు సాధనలు చేస్తున్నాడంటే ఇది కేవలము మానసిక తృప్తి నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియలే.
1: ఆల్ ది ఎఫర్ట్స్ మేడ్ బై మ్యాన్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ దట్ సింగిల్ ఐ ఆర్ ఓన్లీ టు ఎఫర్ట్స్ మేడ్ టు రిమూవ్ మైండ్.
0: మనసునే నిర్మూలం గావించుకునవన్నీ వేదాంతం బోధించుచుండగా మనసును సంతృప్తిపరిచే నిమిత్తమై చేసి

0: చేసేటువంటి సాధనలు మనసును కేవలం బలపరిచినట్టు అవుతుంది.
1: వెన్ ఫిలాసఫీ ఇస్ టీచింగ్ ఎఫర్ట్స్ మస్ట్ బి మేడ్ టు ఎలిమినేట్ అండ్ అన్హిలేట్ ఐ. ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ టు ప్లీజ్ దిస్ ఐ, ఇట్ ఈస్ ఎ వేస్ట్ అండ్ ఇట్ ఈస్ రాదర్
0: అన్వైజ్. ఏమైనా సాధనలు చేయాలని సంకల్పించుకుంటే,
1: ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ సాధనాస్,
0: అనాత్మ భావాన్ని దూరం గావించుకో.
1: యూ హ్యావ్ టు రిమూవ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ ది అనాత్మిక్ భావనాస్, భావనాస్ నాట్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
0: నీవేమైనా ఆత్మానందాన్ని అందుకో కోరినప్పుడు నీ దృష్టిని ఆత్మవైపున మరల్చు.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ ఎంజాయ్ ఆత్మిక్ బ్లిస్, డైవర్ట్ యువర్ విజన్ టువర్డ్స్ ఆత్మ.
0: ఇంతే కాని మోక్ష ప్రాప్తి నిమిత్తమై కాని, ఆత్మానుగ్రహ నిమిత్తమై కాని, ఆత్మజ్ఞాన నిమిత్తమై కాని, ఆత్మానంద నిమిత్తమై కాని సాధనలు చేయటము కేవలము ఒక విధమైనటువంటి భ్రాంతియే.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఆల్ ది ఎఫర్ట్స్ మే ఇన్ ఆర్డర్ టు గెట్ లిబరేషన్ ఆర్ బ్లిస్ ఆఫ్ ఆత్మ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆత్మ ఆర్ ఫుల్ ఆఫ్ డెల్యూషన్.
0: కేవలము మనోభ్రాంతి యొక్క చర్యలు.
1: దిస్ ఆర్ ఆల్ డెల్యూషన్స్ ఆఫ్ ది మైండ్.

0: Seeking liberation, man prays to 3 crores of gods and he resorts to them. But this is not useful.
1: Kani mukkoti devatalanu aaradhana chestuntadu mukti kori manavudu.
0: Aspiring to get liberation, man is worshipping 3 crores.
1: Unnadi okkate ani vedam kani shastram kani bible kani quran kani ye grandhamulainappudikini nindayanni parichi సత్యాన్ని బోధించుచుండగా ముక్కోటి అనేటువంటి సంఖ్యకు విలువ ఎక్కడ ఉంటుంది?
0: వెన్ ది వేద శాస్త్రాస్ బైబిల్ ఖురాన్ అండ్ ఆల్ స్క్రిప్చర్స్ ఆర్ టీచింగ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, వాట్ ఇస్ ది ఐడియా ఆఫ్ 3 crores ఆఫ్ గాడ్స్?
1: కనుక ఇవన్నీ కూడాను మనోభ్రాంతుల యొక్క వికారములే.
0: దిస్ ఆర్ ఆల్ ది పర్వర్షన్స్ ఆఫ్ ది డెల్యూజన్స్ ఆఫ్ ద మైండ్.
1: మనస్సు ఉండినంత వరకు కోరికలు తప్పవు.
0: యాజ్ లాంగ్ యాజ్ మైండ్ లాస్ హీ విల్ హ్యావ్ డిజైర్స్.
1: కోరికలు ఉండినంత వరకు కూడాను అభిమాన మమకారములు వదలవు.
0: యాజ్ లాంగ్ యాజ్ వన్ హ్యాస్ డిజైర్స్ లైక్స్ అండ్ డిస్లైక్స్ కెనాట్ బి
1: అభిమాన మమకారములు ఉండినంత వరకు అహంకారం పోదు.
0: యాజ్ లాంగ్ యాజ్ వన్ హ్యాస్ లైక్స్ అండ్ డిస్లైక్స్ వన్ కెనాట్ గెట్ రిడ్ ఆఫ్ హిస్ ఈగో.
1: అహంకారం పోయేంత వరకు కూడాను ఆత్మజ్ఞానం కలగదు.
0: యాజ్ లాంగ్ యాజ్ వన్ రిమూవ్స్ ఈగో వన్ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
1: కనుక ఆత్మజ్ఞానం కాని ఆత్మానందం కాని ఆత్మదర్శనం కాని మనోనాశనం చేతనే సంభవిస్తుంది, కాని అన్య మార్గంలో మనకు లభ్యం కాదు.
0: ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, ది బ్లిస్ ఆఫ్ ఆత్మ, ది దర్శన్ ఆఫ్ ది విజన్ ఆఫ్ ఆత్మ కెన్ బి ఒబ్టైన్డ్ ఓన్లీ బై ఎలిమినేషన్ ఆఫ్ ఈగో.
1: మనసు బుద్ధి చిత్తం మరి అహంకారము ఎందు పుట్టి పెరిగి ఎందడంగే.
0: ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ మైండ్ ఇంటెలిజెన్స్ చిత్త అండ్ ఈగో టేక్ దర్ బర్త్?
1: ఎందు పుట్టి పెరిగి ఎందడంగే.
0: వేర్ డిడ్ ది టేక్ దర్ బర్త్? వేర్ డిడ్ ది గ్రో అండ్ వేర్ డిడ్ ది మర్జ్ బ్యాక్?
1: అది ఏ బ్రహ్మ, అది ఏ ఆత్మ.
0: దట్ ఈస్ బ్రహ్మ అండ్ దట్ ఈస్ ఆత్మ.
1: కనుక నీ యొక్క పుట్టుక స్థానమును నీవు గుర్తించే నిమిత్తమై, నీ స్వస్వరూపాన్ని నీవు గుర్తించే నిమిత్తమై అన్య మార్గమునందు నీవు అన్వేషణ జరిపినా ఇది ఏ రీతిగా నీవు పొందగలవు నీ యొక్క స్వస్వరూపాన్ని?
0: దేర్ ఫార్ హౌ కెన్ యూ గెట్ యువర్ ఓన్ రియల్ ఫారం, ఇట్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్స్ రియలైజేషన్ బై ఎనీ అదర్ మీన్స్?
1: ఇది ఎట్లా ఉన్నదంటే, దొంగ తాను పోలీసు వేషం వేసుకుని తన్ను పట్టడానికే ప్రయత్నించినట్టుగా ఉంటుంటాడు.
0: దిస్ ఈస్ కంపేరబుల్ టు ఎ థీఫ్ పుట్టింగ్ ఆన్ ది డ్రెస్ ఆఫ్ ఎ పోలీస్ మ్యాన్ ఈస్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ హూ దట్ థీఫ్ ఈస్. హీ ఈస్ హిమ్సెల్ఫ్ ది థీఫ్.
1: నిన్ను గుర్తించుకోవడానికి అన్య సాధనలు ఎందుకు?
0: టు రికగ్నైజ్ యువర్ సెల్ఫ్, వై షుడ్ యు రిసార్ట్ టు అదర్ సాధనాస్ అట్ ఆల్?
1: దీనికి ఒక చిన్న కథ ఉంటుండేది.
0: Here is a story to illustrate this.
1: 10 మంది మూర్ఖులు చేరి నదిని దాటుతూ పోయారు.
0: 10 stupid people undertook a pilgrimage.
1: తిరిగి నదిని దాటిన తర్వాత 10 మంది ఇక్కడ వచ్చి చేరినామా లేదా అనేటువంటి వాళ్ళకి సందేహం.
0: They wanted to cross the river and after crossing they got a doubt whether all the 10 people have crossed.
1: 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అయ్యో ఇంకొకటి లేడే నదిలో కొట్టుకుని పోయాడు అని ఒకరికొకరు చాలా భ్రాంతి చేత విచారం చెందుతూ వచ్చారు.
0: దీస్ స్టూపిడ్ వన్స్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ కౌంటింగ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 లీవింగ్ హిమ్సెల్ఫ్ అండ్ బిగాన్ వండరింగ్.
1: నీవు చెప్పింది సరికాదు, నేను చూస్తానని వాడు కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అయ్యో నిజమే నీవు చెప్పింది ఇంకొకటి లేడే అని వాడు కూడా ఏడుస్తూ కూర్చున్నాడు.
0: ద సెకండ్ పర్సన్ సెడ్ దట్ ఐ డోంట్ బిలీవ్ యూ. హీ స్టార్టెడ్ కౌంటింగ్ కేమ్ అప్ టు 9 అండ్ హి సెడ్ yes, what you said is true, the 10th one is lost.
1: అదే మార్గం నందు ప్రయాణం చేస్తున్నాడు ఒక బాటసారుడు, అతను వివేకవంతుడు. వీరి యొక్క బాధను చూచి నాయన మీరు దుఃఖించడానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు.
0: ఎ క్లవర్ ట్రావెలర్ ఆన్ ద రోడ్ అబ్జర్వ్డ్ దిస్ అండ్ హి ఆస్క్డ్ దెమ్, వెల్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ యువర్ గ్రీఫ్?
1: కానీ 9 మంది ఉన్నాం, ఇంకొకటి ఈ నదిలో కొట్టుకుని పోయాడు అని ఏడ్చారు.
0: 10 ఆఫ్ us came, one is washed away in the river, therefore we are grief stricken. They replied,
1: అజ్ఞానమును గుర్తించి ఆ యొక్క బాటసారి ఒక్కొక్కరిని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అని ఈ విధంగా పది వరకు ఎంచి, నాయన మీరుంటున్నారు పది మంది కూడా, కానీ ఎవరు ఎంచుతున్నారో వారు తనను తాను మర్చిపోయి ఎంచుతున్నాడు. కనుకనే ఒకరు పోయినట్టుగాని విచారిస్తున్నారు. తనను తాను మరిచినటువంటి వ్యక్తి సరి అయిన సత్యాన్ని గుర్తించలేడు.
0: దట్ ట్రావెలర్ కౌంటెడ్ వన్ ఆఫ్ అనదర్ అండ్ సెంట్ ఆల్ ఆఫ్ దెమ్ టెన్ ఆన్ వన్ సైడ్ అండ్ సెట్ వెల్ ది మిస్టేక్ ఈస్ ది పర్సన్ హూ ఈస్ కౌంటింగ్ ఈస్ ఫర్గెటింగ్ హిమ్సెల్ఫ్. దట్ పర్సన్ హూ ఫర్గెట్స్ హిమ్సెల్ఫ్ కెన్ నెవర్ రియలైజ్ ఎనీథింగ్. దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది స్టోరీ.
1: నీవే ఆత్మయ్య ఉండి నీవు ఆత్మ నిమిత్తమై మరొక దానిని నీవు ప్రార్థన గాని సాధనలు గాని చేస్తే నీ యొక్క తత్వం నీది ఏ రీతిగా గుర్తించగలవు?
0: వెన్ యువర్ యువర్ సెల్ఫ్ ఆత్మ, ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ఆత్మ అండ్ ప్రేయర్ టు సమ్ ఆత్మ, వాట్ టైప్ ఆఫ్ ప్రేయర్ అండ్ వాట్ టైప్ ఆఫ్ సాధన ఆల్ దిస్ ఈస్?
1: ఏకోహం బహుశ్యాం, ఒక్కటే అనేకంగా మారిపోవటం చేత నీవి భిన్నత్వంలో నీవు అభిరుచిని అభివృద్ధి పరచుకుని ఏకత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నావు.
0: దెర్ వాజ్ వన్ అండ్ ఇట్ మల్టిప్లైడ్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు మెనీ. ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ యు ఆర్ గెటింగ్ ఇమర్స్డ్ ఇన్ ది డైవర్సిటీ అండ్ ఫర్గెటింగ్ ది యూనిటీ విచ్ అండర్లైస్ దిస్ డైవర్సిటీ.
1: ఇవన్నీ ఇప్పుడు నువ్వు అద్దంలో కనిపించే ప్రతిబింబములు వలె నీ యొక్క ప్రతిబింబములే.
0: ఆల్ దట్ యు సీ అవుట్ సైడ్ ఈజ్ లైక్ ఎ రిఫ్లెక్షన్ ఇన్ ద మిర్రర్ ఆర్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ యువర్ ఓన్
1: బింబాన్ని వదిలి ప్రతిబింబాన్ని నీవు విశ్వసిస్తున్నావు.
0: యు ఆర్ ఫర్గెటింగ్ ది ఆబ్జెక్ట్ and placing confidence in
1: kanukuni bhramatoru kattabadutunnav.
0: That is why you are bound by delusion.
1: Bhramatoru kattipadinatunti vaniki brahma chikkadu.
0: Man bound by delusion can never find brahma.
1: Kanuka aatma bhavam aneetunti danini manam anubhavinchalanukunte manam cheseetunti sadhanalanni kudanu kevalam nirupayogamainatuntivi.
0: If you really want to enjoy the feeling of aatma, all the efforts which you are doing in order to find atma are really useless.
1: ee sadhanalanni kudunu manasunu challabarustayi.
0: But all these sadhanas are capable of pacifying
1: manasunu challabarchi prayojanam emiti.
0: These are all capable of pacifying the
1: manase lekunda cheskovali kani manasunu challabarthe tirigi daniki vedi ekkavachu.
0: What you have to do is you have to eliminate the mind, not pacify it.
1: Kanuka మనోనాశన నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క సాధనలే ఆత్మాన్వేషణకు సరి అయినటువంటి సాధన.
0: సచ్ సాధనాస్ విచ్ కెన్ ఎలిమినేట్ అండ్ అన్హిలేట్ మైండ్ అలోన్ ఆర్ ప్రాపర్ సాధనాస్ ఫర్ రియలైజింగ్ ఆత్మ.
1: ఇక్కడ మనిషి యందు ఈ దేహాత్మ భావన చేరిపోవటం చేతనే అహం అనేటువంటిది అతన్ని ఇన్ని రకములైనటువంటి యొక్క మార్గము తిప్పుతుండాలి.
0: యాజ్ man has identified his physical body with himself, he is falling into the delusion and getting confused.
1: Nenu chestunnanu, nenu anubhavistunnanu, nenu deeni jeyinchinanu ane atvanti yokka kakrutya bhavamu manaviyandu dinadina abhirudhi chendutundali.
0: The natural feeling that I am doing, I am enjoying, I am achieving victory is getting strengthened in man day after day gradually.
1: Vidyarthulara jayapajayamulu nee karmala vallana kaani nee sadhanala valla kaani nee prayatnam valla kaani kalige tuntivi kaadu.
0: Success and failure are not the ones which are the result of your own actions, your own sadhana.
1: Kevalam nee bhrantilo munigi nee prayatnam cheta ఈ కార్యమును నీవు సాధించినట్టుగా నీవు అహంకారమును మరింత పెంచుకుంటున్నావు.
0: బీయింగ్ డెల్యూడెడ్ యు ఆర్ ఫీలింగ్ దట్ యు హావ్ బీన్ ఏబుల్ టు అచీవ్ సో మెనీ థింగ్స్ బై యువర్ ఓన్ ఎన్ని
1: ప్రయత్నములు చేసినప్పటికీ విజయాన్ని సాధించలేని కార్యములు ఎన్ని జగత్తులో మనకు కనిపించడం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్ మేడ్ బై పీపుల్ హౌ మెనీ ఫెయిల్యూర్స్ కెన్ యూ కమ్ అక్రాస్.
1: ఏమి చేయకపోయినప్పటికీ విజయాన్ని పొందేటువంటి కార్యము ఎన్ని మనకు కనిపించటం లేదు.
0: హౌ మెనీ మోర్ ఆర్ వి సీయింగ్ దట్ వితౌట్ డూయింగ్ ఎనీ ఎఫర్ట్ సమ్ పీపుల్ ఆర్ అచీవింగ్ సక్సెస్.
1: నీవు ప్రయత్నము చేసి తద్వారా నీవు కేవలం అపజయాన్ని పొంది విచారములకు గురి అయ్యేదానికంటే దైవమును విశ్వసించి దైవ కార్యముగా నీవు నీ తత్వాన్ని నీవు గుర్తించినప్పుడే సర్వము విజయాన్ని సాధిస్తుంది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లీట్లీ రిలయింగ్ ఆన్ యువర్ ఓన్ ఎఫర్ట్స్ అండ్ వెన్ యూ ఫేస్ ఫెయిల్యూర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ రిజెక్టెడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ ఆఫర్ ఎవ్రీథింగ్ టు గాడ్ అండ్ దెన్ యూ విల్ అచీవ్.
1: మన ప్రయత్నంతో జరిగేటువంటిది ఏమీ లేదు అనేటువంటి యొక్క దీన్ని చక్కగా గుర్తించాలి.
0: యూ హ్యావ్ టు రియలైజ్ క్లియర్లీ that there is nothing which you are going to achieve merely by your own efforts.
1: ఈ విధమైన యొక్క సాక్ష్యము మనకు సాక్షాత్కరిస్తూ ఉండాలి.
0: యూ కెన్ గెట్ ఎనీ నంబర్ ఆఫ్ ప్రూఫ్స్ ఫ్రమ్ యువర్ ఓన్ బాడీ.
1: నీ దేహంలో ఉండేటువంటి గుండె కొట్టుకోవడానికి నీవు ఏ ప్రయత్నం చేస్తున్నావు?
0: వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫార్ ది హార్ట్ బీటింగ్ అండ్ ఫంక్షనింగ్ ఇన్ యువర్ ఓన్ బాడీ?
1: నీవు క్షణ క్షణం కూడా నువ్వు ఉచ్ఛ్వాస నిశ్వాసములు తీసుకుంటూ వదులుతున్నావు, దీనికి నీవు ఏం ప్రయత్నం చేస్తున్నావు?
0: వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫార్ ది కాన్స్టెంట్ ఇన్హేలింగ్ అండ్ ఎక్స్హేలింగ్?
1: నీవు భుజించినటువంటి ఆహారమును జీర్ణింప చేస్తుంటుండాలి, దానికి నీవు ఏమి ప్రయత్నం చేస్తున్నావు?
0: వాట్ ఇస్ ది ఎఫర్ట్ దట్ యు ఆర్ పుట్టింగ్ ఇన్ ఆర్డర్ టు డైజెస్ట్ ది ఫుడ్ విచ్ యు హావ్ పార్టేకన్?
1: ఇవన్నీ ప్రయత్నంతో లభ్యమవుతుందాయా?
0: ఆర్ దీస్ థింగ్స్ అచీవ్డ్ బై ఎఫర్ట్?
1: కాదు కాదు కాదు,
0: సర్టన్లీ నాట్.
1: నేను బ్రతకాలి బ్రతకాలనుకుంటే నువ్వు బ్రతకగలుగుతున్నావా?
0: If you want to say that I want to live and live and live,
1: can you chavali chavalanukunte neevu chestunnava?
0: Even if you want to die, can you die just like that?
1: Nee puttukku neeve kaarakula?
0: Are you responsible for your birth?
1: Kaadu kaadu kaadu,
0: not at all.
1: Kanuka ee vishayanni chakkaga vicharana chesthe kevalamu nee kartrutva bhaktutvamule ee ahankara mamkaramunu marinta abhivruddhi gaavinchutunnayi.
0: If you carefully examine, it is the doership and it is the enjoyership in you which is creating
1: in our jagatlo manam aacharinchesunte samasta karyamulu kodanu manodrupti nimittamai chesetunte yokka karmale.
0: All the action performed in the world is meant to satisfy your own mind.
1: Kanukane ee manastrupti manastrupti aneetundidi enta kaalam chesinappudikini ee manasuku trupti aneetundidi undadu.
0: For any length of time you go on trying to satisfy your own mind, you are not going to completely satisfy your mind.
1: Ee manas ante emiti?
0: What do you mean by mind?
1: Manase maya.
0: Mind is illusion.
1: Manase korika.
0: Mind is desire.
1: Manase avidya.
0: Mind is ignorance.
1: Manase prakruti.
0: Mind is nature.
1: Ee manase bhranti.
0: Mind is delusion.
1: Kanuka ee bhranti lo nee munigi భ్రాంతిని పోగొట్టుకొనుక బ్రహ్మను పొందాలనుకుంటే ఇది సాధ్యమవుతుందా?
0: గెటింగ్ డ్రౌన్డ్ ఇన్ దిస్ డెల్యూజన్, ఇఫ్ యూ వాంట్ టు అటైన్ బ్రహ్మ, హౌ కెన్ యూ అచీవ్ ఇట్?
1: కేవలం నీ నీడను చూచి నీవే భయపడుతున్నావు.
0: లుకింగ్ అట్ యువర్ ఓన్ షాడో యు ఆర్ గెటింగ్ ఫ్రైటన్డ్.
1: నీ భావమును చూచి నీవే భయపడుతున్నావు.
0: యు ఆర్ ఫ్రైటన్డ్ అట్ యువర్ ఓన్ ఫీలింగ్స్.
1: కానీ ఉన్నది ఒక్కటే.
0: బట్ ట్రూలీ స్పీకింగ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
1: ఇది ఏకం సత్, అది ఆత్మ.
0: దట్ ఈస్ ట్రూత్ అండ్ దట్ ఈస్ ఆత్మ.
1: భగవంతుడు సత్ చిత్ ఆనంద స్వరూపుడని అనేక మంది పండితులు వర్ణిస్తారు.
0: ఏ నంబర్ ఆఫ్ స్కాలర్స్ డిస్క్రైబ్ గాడ్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సత్ చిత్ అండ్ ఆనంద.
1: ఇది సరి అయినటువంటి యొక్క జవాబు కాదు.
0: దిస్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ డిస్క్రిప్షన్ అట్ ఆల్.
1: సత్తు తానే, చిత్తు తానే, ఆనందము తానే. భగవంతుడికి ఈ మూడు గుణములుగా ఉంటున్నాయని కాని అతను ఆనంద స్వరూపుడని కాని చెప్పడానికి, అటు ఆనందమే తాను, సత్తే తాను, చిత్తే తాను.
0: హీఈస్ ట్రూత్, హీఈస్ అవేర్నెస్, హీఈస్ బ్లిస్. టు సే
1: భగవంతుని కంటే వేరైనటువంటివి కాదు.
0: దీస్ ఆర్ నాట్ క్వాలిటీస్ విచ్ హీ హాస్, దే ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ హిమ్.
1: ఏదో నాకు తెలియనటువంటి యొక్క మహత్తరమైన శక్తి నాకంటే ఒకటి వేరుగా ఉన్నది అని కొంతమంది విశ్వసించి ధ్యానం చేస్తారు.
0: Some people think that there is some power other than themselves which will have to be meditated upon and they undertake meditation.
1: Gopyamuga rahasyanga edo okati divyamainatundi shakti naaku veruga unnadi danini nenu pondali aneetundi yokka vishayamto aneka rakamainatundi yokka deekshalu poonutaru.
0: Some people take great resolution in order to find out that there is some secret mysterious power other than themselves which they want to realize.
1: Idi kevalamu ajnanam yokka cheriya.
0: This is an act of ignorance.
1: Neekante vere nittudi okati unnadi anukunnanta varaku kudanu neevu poorthi ajnanamlo munigina vaade.
0: As long as you think that there is some power other than you, you are under ignorance.
1: నీకంటే మించినటువంటిది మరొకటి లోకంలో లేనే లేదు.
0: There is nothing greater than you in this world.
1: అయితే ఉన్నది అని నీవు నిరూపించటము ఇది నీ మనోభ్రాంతి.
0: But to say that you want to prove that there is something is the delusion of the mind.
1: ఉన్నదనగా స్వప్నములో మనం అనేక దృశ్యములు అనేక అనుభవములు మనం అనుభవిస్తాం.
0: We get a number of sights and experiences in state of dream.
1: ఎంత వరకు నిజము?
0: How long are they true?
1: స్వప్నములో ఉండినంత వరకే.
0: As long as you are in the dream.
1: స్వప్నము తీరినా ఇది నిజము కాదు.
0: Once you are out of dream, these are not true.
1: నీవు మనోభ్రాంతిలో ఉండినంత వరకు కూడాను ఈ కష్టము నష్టము దుఃఖము విచారము ఇవన్నీ సత్యమే.
0: As long as you are in the delusion of the mind, all these things like joy,
1: మనోభ్రాంతి వీడితివా ఇదంతా అసత్యం.
0: కమ్ అవుట్ ఆఫ్ ది డెల్యూషన్ ఆఫ్ ది మైండ్, దీస్ ఆర్ ఆల్ అంట్రూ.
1: కనుకని ఇవన్నీ కూడా మనోభ్రాంతి చే కట్టబడినటువంటి యొక్క మిథ్యాలు.
0: ఆల్ దీస్ ఆర్ బౌండ్ బై ది డెల్యూషన్ ఆఫ్ ది మైండ్ అండ్
1: ఈ మిథ్యా నేను ఆధారం చేసుకుని సత్యా నేను విసర్జిస్తున్నాం.
0: వీఆర్ గివింగ్ అప్ ట్రూత్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ దిస్ మిథ్యా.
1: దేహమే నేను అనేటువంటి యొక్క ఈ తాదాత్మ భావం లోపల ఈ యొక్క అహంకారం పెంచుకుంటున్నాం.
0: థింకింగ్ దట్ ఐఎమ్ ద బాడీ యు ఆర్ డెవలపింగ్ ఈగో ఇన్.
1: ఒక్క చిన్న విషయం లోపల మనం అర్థం చేసుకుంటే ఎంతైనా విశాలమైన భావాన్ని మనం పొందవచ్చు.
0: ఇఫ్ వీ కెన్ అండర్స్టాండ్ దిస్ విత్ రెఫరెన్స్ టు వన్ స్మాల్ థింగ్, వీ కెన్ అండర్స్టాండ్ ఆల్ అదర్ థింగ్స్.
1: తనకంటే వేరైనటువంటిది ఒకటి జగత్తునందు లేదు.
0: There is nothing other than oneself in this world.
1: Unnadanta unnadani yokka pratibimbali.
0: All that exists is only a reflection of what really
1: is. Loka sambandhamainatunti vishayalaku karta karma kriya ee moodukunu untuntai.
0: All the worldly objects have a subject, an object and a predicate.
1: Kani aatma sambandhamaina vishayamuku ఆధ్యాత్మిక సంబంధమైన విషయమునందు కర్త తప్ప క్రియ ఇది ఏమాత్రము ఉంటుండదు. కర్మ
0: బట్ విత్ రెఫరెన్స్ టు ఆత్మ ఆర్ ద స్పిరిచువల్ వరల్డ్ దెర్ ఇస్ నథింగ్, దెర్ ఇస్ ఓన్లీ వన్ డూయర్, కర్త.
1: చేసేవాడు తానే.
0: హీఈస్ ద డూయర్.
1: చేయించేవాడు తానే.
0: హీఈస్ గెటింగ్ ఇట్ డన్.
1: చేయింపబడినది తానే.
0: హీఈస్ ది యాక్ట్ విచ్ ఇస్ బీయింగ్ డన్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వమే సర్వత్రా నిండినటువంటి చైతన్యం.
0: ఇట్ ఈస్ దిస్ యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆల్ అరౌండ్.
1: ఈ చైతన్య తత్వము ఒక్క దగ్గర ఉండి మరొక దగ్గర లేకుండా ఉండడానికి వీల్లేదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ఎ స్టేట్మెంట్ కాన్షియస్నెస్ ఎగ్జిస్ట్ ఇన్ వన్ ప్లేస్ అండ్ డజన్
1: ఈ చైతన్యమునే మూడు భాగములుగా విభజించి సామాన్యమైన లోకానికి సామాన్యమైనటువంటి మార్గమునందు సంతృప్తి పడే నిమిత్తమై సత్ చిత్ ఆనందము అనేటువంటి పేరు పెడుతూ వచ్చారు.
0: దిస్ కాన్షియస్నెస్ ఈస్ డివైడెడ్ ఇన్ టు త్రీ సచ్ అస్ సత్ చిత్ అండ్ ఆనంద ఫర్ గివింగ్ సాటిస్ఫాక్షన్ టు ది వరల్డ్లీ పీపుల్.
1: దాని ఇది దీని యొక్క ప్రతిబింబం అది అని ఈ రకంగా చూపుతూ వచ్చారు వేదాంతులు.
0: దిస్ ఫిలాసఫర్స్ బిగాన్ దర్ షోయింగ్ వన్ యాజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది అదర్.
1: దీని వేదాంతమునందు ఆస్తి భాతి ప్రియము అన్నారు.
0: In Vedantic parlance, this has been described as asti, bhati, priyam.
1: ఈ మూడు కూడాను ఒక్కటే.
0: All the three are one and the same.
1: ఇది ఇక్కడ టంబ్లర్ ఉన్నది, ఇది అస్థి, ఇది సత్.
0: హియర్ ఈస్ ద టంబ్లర్, దిస్ ఇస్ అస్థి, దిస్ ఇస్ ట్రూత్.
1: అయితే చిక్ అంటే ఏమిటి? దానిని గోచరి అది మనం చూస్తున్నాము.
0: What do you mean by chit?
1: చూడటమే కాకుండా ఇది టంబ్లర్ అని మనం తెలుసుకున్నాము.
0: ఐ ఆమ్ సీయింగ్ దిస్ అండ్ ఐ ఆమ్ అవేర్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ దట్ దిస్ టంబ్లర్.
1: ఇంకా ఆనందం అంటే ఏమిటి? దీనిని మనం అనుభవిస్తున్నాము.
0: వాట్ డూ మీన్ బై ఆనంద? ఐ ఆమ్ ఎంజాయింగ్ ఇట్.
1: ఈ సత్తు చిత్తు ఆనందం మూడైందా? ఇది లేదే ఒక్కటే.
0: దెర్ ఇస్ ఓన్లీ వన్. ఈజ్ ఇట్ రియలీ?
1: ఈ సత్తు ఉన్నది ఒక్కటే, ప్రకాశించేది ఒక్కటే, ఆనందింపజేయునది ఒక్కటే.
0: There is only one and it is shining as, and that also is one, and it is experienced, that is also the same thing.
1: Kanuka oke dani yendu మనం అనేకమైనటువంటి యొక్క భ్రాంతుల చేత అనేకత్వంగా దాన్ని అనుభవించి అనేక రూపనామములు కల్పిస్తూ ఉన్నాం.
0: దెర్ ఈస్ ఓన్లీ వన్ బై డెల్యూజన్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్ వన్ యాజ్ మెనీ అండ్ ఫీలింగ్ దట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ మెనీ.
1: కనుక ఆత్మతత్వం అనగా ఏకత్వంతో కూడినటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించాలి.
0: Therefore, it is necessary to realize when we say that Atma Tattva, this is the principle of unity which is underlying everything.
1: ఈ ఆత్మ అనగా రూపము లేనటువంటిది.
0: This Atma does not have form.
1: ఇది కేవలము అనేక రూపాన్ని కూడా ధరించేటువంటిది.
0: It is capable of taking many forms.
1: గాలి ఉంది.
0: Here is air.
1: దీనికి ఏమి రూపం?
0: What form does air have?
1: రూపము లేనంత మాత్రమే గాలి లేదని ఎవరైనా చెప్పడానికి వీలుందా?
0: జస్ట్ బికాస్ ఎయిర్ డస్ నాట్ హ్యావ్ ఎ ఫారమ్ కెన్ యూ సే దట్ దేర్ ఇస్ నో ఎయిర్ అట్ ఆల్?
1: అయితే ఈ గాలి ఏ ఆకారాన్ని ఆశ్రయిస్తుందో ఆ ఆకారం యొక్క స్వరూపాన్ని పొందుతుంది.
0: బట్ విచ్ ఎవర్ కంటైనర్ దిస్ ఎయిర్ ఎంటర్స్ ఇన్ దట్ ఫారమ్ ఇట్
1: గెట్స్, బెలూన్ లో చేరిపోతే అది బెలూన్ రూపంగా ధరిస్తుంది.
0: వెన్ ఎయిర్ ఎంటర్స్ ఇన్ టు బెలూన్ ఇట్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ బెలూన్.
1: ఫుట్బాల్ లో చేరితే ఫుట్బాల్ రూపంగా పోతుంది.
0: When it enters into a football, its form is
1: that. తలకింద పెట్టుకునేటువంటి ఒక పిల్లో రూపంలో పోయి చేరితే పిల్లోగా కనిపిస్తుంది.
0: When air enters into a pillow, its form is that of a pillow.
1: కానీ దీనికి ఒక రూపం లేదు.
0: But air doesn't have a form.
1: అయితే గుణము మాత్రం ఉంటుంది.
0: But it has a quality.
1: అదే చైతన్య గుణం.
0: That is the quality of consciousness.
1: ఈ చైతన్య తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇది చాలా కష్టం.
0: If you really want to understand this principle of chaitanya
1: consciousness,
0: this chaitanya has been described as consciousness.
1: ఈ కాన్షియస్నెస్ ను మనము గుర్తించాలనుకున్నా అర్థం చేసుకోవాలనుకున్నా దాని నుంచి ఒక చిన్న భాగమైనటువంటి దాన్ని తీసుకుని కాన్షియస్ అనేటువంటి రూపకంగా తయారు చేసుకుంటూ వచ్చాం.
0: If you want to recognize and understand this consciousness, it has to be reduced to conscience.
1: Anaga witness.
0: That means it is a witness.
1: Deenini awareness ani.
0: This is also called awareness.
1: Deenini satyamu ani.
0: This is also called again witness.
1: Aithe deeniki oka satyam undi. Ee satyaniki mari edaina okati aadharam kavali kada.
0: Even for this witness there must be some basis.
1: దాని వల్లనే ఈ కాన్షియన్స్ నుంచి కూడా కాన్షియస్ వచ్చేసింది.
0: ఫ్రమ్ దిస్ కాన్షియన్స్ కాన్షియస్ హ్యాస్ కమ్.
1: కాన్షియస్నెస్, కాన్షియన్స్, కాన్షియస్, ఈ మూడింటి యొక్క తత్వము మూడు గుణములుగా మారిపోతూ వచ్చాయి.
0: కాన్షియస్నెస్, కాన్షియన్స్ అండ్ కాన్షియస్ ఆర్ ద త్రీ ఎంటిటీస్ విచ్ హావ్ గాట్
1: కాన్షియస్ అనేటువంటిది సెన్సెస్ తో కూడినటువంటిది.
0: Conscious is associated with senses.
1: Conscience anetundi manastho kudinatundi.
0: Conscience is associated with mind.
1: Consciousness anetundi atma tho chernatundi.
0: Consciousness is associated with atma.
1: Ee moodinti yokka tattamulne loka nimittamai, lokacharana nimittamai, lokajnana nimittamai deenni ee rakamga manam vibhajinchukuntu vacham.
0: These three the division of these three is meant for
1: There
0: is a small example.
1: లోకంలో డాక్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది.
0: దేర్ వాజ్ ఎ డాక్టర్స్ కాన్ఫరెన్స్ గోయింగ్ ఆన్.
1: హాల్ అంతా డాక్టర్స్ ఉంటుంటారు.
0: దేర్ ఆర్ డాక్టర్స్ ఇన్ ది హాల్.
1: కానీ డాక్టర్స్ ఒక్కటే పేరు.
0: బట్ ది వర్డ్ టు డిస్క్రైబ్ దెమ్ ఇస్ డాక్టర్స్.
1: కానీ ఒక్కొక్క డాక్టర్ ఈఎన్టీ డాక్టర్ ఒకటి కావచ్చును, బోన్స్ డాక్టర్ ఒకరు కావచ్చును, బ్లడ్ డాక్టర్ ఒకరు కావచ్చును, ఇంకా అనేక రకములైనటువంటిది విడివిడిగా దాన్ని దేహాన్ని భాగములు చేసి విచారణ చేసేటువంటి వ్యక్తులుగా రూపొందవచ్చు.
0: దేర్ మే బి డిఫరెంట్ డాక్టర్స్ హూ హావ్ స్పెషలైజ్డ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ అండ్ లింబ్స్ ఆఫ్ ద బాడీ.
1: ఒకడు బోన్ స్పెషల్ చేసి ఉంటాడు.
0: దేర్ ఇస్ వన్ బోన్ స్పెషలిస్ట్.
1: ఇంకోటి కిడ్నీ స్పెషల్ చేసి ఉంటాడు.
0: దేర్ ఇస్
1: హార్ట్ స్పెషల్ చేసి ఉంటాడు.
0: దేర్ ఇస్ అనదర్ హూ హావ్ స్పెషలైజ్డ్ విత్ రిఫరెన్స్ టు కిడ్నీ.
1: ఇవన్నీ కూడా ఒక్క దేహంలో ఉండినట్టు దాన్ని విభాగములు చేసి జీవనోపాధి నిమిత్తమై ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి దానిని పరిశోధన చేసి ఆ డాక్టర్ని పేరు పొందారు.
0: ఈచ్ వన్ హ్యాస్ స్పెషలైజ్ ఇన్ వన్ పార్ట్ ఆఫ్ ద బాడీ, ఆల్దో దేర్ ఇస్ ఓన్లీ వన్ బాడీ. దిస్ ఈస్ డన్ ఫర్ ద సేక్ ఆఫ్ ఓన్లీ బెనిఫిట్.
1: కాబట్టి అందరూ డాక్టర్సే.
0: బట్ బేసికలీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డాక్టర్స్.
1: అదే విధంగానే అందరూ ఆత్మస్వరూపులే.
0: ఇన్ ద సేమ్ వే ఆల్ ఆఫ్ us are
1: జీవనోపాధి నిమిత్తమై ఒకరు ఉద్యోగం చేయవచ్చును.
0: ఫర్ ది సేక్ ఆఫ్ ఈకింగ్ ఏ లైవ్లీహుడ్ వన్ మే,
1: ఇంకోటి కూలి పని చేయవచ్చును.
0: వన్ మే బి వర్కింగ్ ఇన్ అన్ ఆఫీస్, వన్ మే బి ఏ లేబర్,
1: ఇంకోటి వ్యాపారం చేయవచ్చును.
0: వన్ మే క్యారీ ఆన్ బిజినెస్,
1: ఇంకోటి వ్యవసాయం చేయవచ్చును.
0: వన్ మే అండర్టేక్ కల్టివేషన్.
1: ఈ యొక్క జీవనోపాధి నిమిత్తమై నిర్మించుకున్నటువంటి యొక్క వృత్తుల వల్ల ఈ పేర్లు మనం అభివృద్ధి గావించుకుంటూ వచ్చాం. ఈ పేర్లు కేవలం వృత్తులతో వచ్చినటువంటివే కాని శాశ్వతంగా వచ్చినటువంటివి కాదు.
0: ఆల్ ది నేమ్స్ విచ్ వన్ హెస్ గాట్ ఈస్ బేస్డ్ అపాన్ ద ఫంక్షన్స్ విచ్ పర్ఫార్మ్స్, బట్ ఇట్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ నేమ్ గివెన్ టు ఈచ్ ఇండివిజువల్.
1: అదే విధంగానే ఆత్మ అనేటువంటిది సర్వులు ఎందు ఒక్కటే ఉండినప్పటికీ ఆయా శరీరం యొక్క అభిమానమును పురస్కరించుకుని ఆ సుఖ దుఃఖములను అందుకుంటున్నారు.
0: దెర్ ఇస్ ఓన్లీ వన్ ఆత్మ ఇన్ ఆల్ ది బాడీస్, బట్ డిపెండింగ్ అపాన్ దట్ పర్టికులర్ బాడీ అండ్ ది యాక్షన్ ఇట్ పర్ఫార్మ్స్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఫర్ స్మాల్ ఎగ్జాంపుల్,
1: ఒక ప్లేన్ ఎక్కడో యాక్సిడెంట్ అయిపోయింది.
0: There was an accident in a particular place.
1: ఆ ప్లేన్ లోనే నిజంగా మనవారు ఉన్నారంటే ఇంక చెప్పనక్కర్లేదు. అనేక రకమైనటువంటి విచారణలకు ప్రయత్నిస్తాం.
0: If one comes to know that his own people are in that plane when the accident has taken place, all
1: ఆ ప్లేన్ లోనే మనవారు ఎవరైనటువంటి లేకుండా పోయినప్పుడు ఎట్ట జరిగిందట, ఏమి జరిగిందంట, ఎంతమంది పోయినారట, ఈ ఇన్ఫర్మేషన్ లో మనం ప్రయత్నిస్తాం.
0: If your people are not there in the plane, then you go on putting a number of questions. How did that accident take place? How many people were there? Only for getting information.
1: Kanukane, idi naadi aneetvanti yokka bhavam lekapovatam chetane manamanta information lopala pothunnam.
0: As we do not have the feeling that these are mine, you go in for information.
1: Andari endu unnatvanti yokka tattam okkate anukunnappudu neevu information lo digavu, transformation lo vastavu.
0: If you know that there is only one atma which is existing in everyone, you don't get yourself interested in information. You want transformation then.
1: Kanuku atma bhavamu aneetvantidi ekamga manu bhavinchali.
0: Therefore we should have that unity.
1: Unnadi okate okate anyamu ledu.
0: There is only one thing and one thing alone.
1: The
0: second thing doesn't
1: exist. Manasu dehamu ivanni undinanta varaku kudanu ఈ ఏకత్వాన్ని పొందటము ఇది చాలా కష్టం.
0: బట్ యాజ్ లాంగ్ యాజ్ యు హావ్ ఎ మైండ్ అండ్ ఎ బాడీ అండ్ అదర్ థింగ్స్,
1: కష్టము కష్టం అని చెప్పండి, నిరంతరము మనము దీనిని అనుభవించటము ఇది కూడా సహజ కష్టం కాదు.
0: జస్ట్ బికాస్ ఇట్స్ డిఫికల్ట్ టు ఎక్స్పీరియన్స్ ఆత్మ,
1: కష్టమైనప్పటికీ మన సత్యాన్ని మనం గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ డిఫికల్ట్, వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ అప్రోప్రియట్ టు రియలైజ్ రియల్ నేచర్.
1: మనము రథము అనేటువంటి దేహాన్ని గురించి గుర్తించాం.
0: వీ హావ్ రికగ్నైజ్డ్ దట్ దిస్ బాడీ ఈజ్ లైక్ ఎ చారియట్.
1: గుర్రములు అనేటువంటి యొక్క ఇంద్రియాలను గురించి గుర్తించాం.
0: వీ హావ్ ఆల్సో రికగ్నైజ్డ్ దట్ సెన్సెస్ ఆర్ లైక్ హార్సెస్.
1: పగ్గములు అనేటువంటి యొక్క మనసును కూడాను అర్థం చేసుకున్నాం.
0: వీ హావ్ ఆల్సో రికగ్నైజ్డ్ ది మైండ్ ఈజ్ లైక్ ది రెయిన్.
1: సారథి అనేటువంటి బుద్ధిని కూడాను మనము కొంతవరకు విచారణ చేశాము.
0: వీ హావ్ ఆల్సో రికగ్నైజ్డ్ దట్ this charioteer is intelligence.
1: Aithe ee rathamu ee gurramulu ee paggamulu ee sarathi deni nimittam ayyerpadnai.
0: For whose sake have all these things come into existence like chariot?
1: Yajamani.
0: There is a owner for this.
1: Aa yajamani anetundi vaadu indulo aatma swaroopudai untunnadu.
0: That master is aatma residing in this heart.
1: Kanukane ekovasi సర్వభూతాంతరాత్మ, ఏకోవసి ఒక్కడే ఈ యొక్క దీని యందు సర్వభూతములు యందు కూడాను నివసిస్తున్నాడు.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్, హీఈస్ రిసైడింగ్ ఇన్ సో మెనీ లివింగ్.
1: అయితే ఇది భూతము అనుకున్నప్పుడు ప్రాణంతో కూడినటువంటిదా అని మనం విచారణ చేయొచ్చు.
0: వెన్ యూ సే ఇట్ ఈస్ ఎ లివింగ్ బీయింగ్, డస్ ఇట్ హ్యావ్ లైఫ్?
1: భూతం అనగా ఏమిటి? శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఈ యొక్క దీనితో కూడినటువంటి ఈ శబ్దములు అనగా ఇంద్రియముల యొక్క చేరిక.
0: When you say this bhutam, the word is used, it is a conglomeration of
1: bhutam
0: all these jadamule. These are all qualities only.
1: Ee jadamule yokka dinine bhutam ani peru pettu vacharu.
0: These are all inert and they are called as bhutam.
1: Ee bhutam ante inkoka artham kuda untundadi, pichachamu ani.
0: Another meaning of this word bhutam is
1: idi peru bhutanga untundadannaru, anaga emti viduvaleinatvanti oka dayyanga untundadani.
0: దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ డెవిల్.
1: ఈ భూతములన్నీ కూడా మనకు ఒక పిశాచములే.
0: ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ సెన్సెస్,
1: ఇవే మానవుని అనేక రకములుగా పీడిస్తున్నాయి.
0: ఇట్ ఈస్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ రియలీ గివింగ్ అస్ అ లాట్ ఆఫ్ ట్రబుల్ అండ్ ప్రాబ్లమ్.
1: కనుక వీటి యొక్క సత్య స్వరూపాన్ని గుర్తింపజేసేటువంటి వ్యక్తులు మనకు అత్యవసరము.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ నెసెసరీ టు కమ్ అక్రాస్ పీపుల్ హూ కెన్ మేక్ అస్ రియలైజ్ ది రియల్ నేచర్.
1: కాన మనము దేహభావమును, దేహతత్వాన్ని, దేహ కర్తవ్యాన్ని చక్కగా గుర్తించి లక్ష్యమును ఆత్మయందించుకోవాలి.
0: ఫీలింగ్ ఇట్స్ ప్రిన్సిపల్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ ప్రాపర్లీ.
1: కనుక నేను చేస్తున్నాను అనేటువంటి యొక్క కర్తగా నీవు మారవద్దు.
0: డోంట్ థింక్, డోంట్ కన్సిడర్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్. డోంట్ యాక్సెప్ట్ దిస్ డూయర్.
1: దీని ఫలితం నాకే అందాలి అనేటువంటి భక్తత్వంలో నువ్వు తిరగద్దు.
0: డూ నాట్ ఆల్సో ఇండల్జ్ దాట్ యూ షుడ్ గెట్.
1: ఈ కర్తృత్వ భక్తత్వాన్ని మనం దూరం గావించి కర్తవ్యాన్ని ఆచరించాలి.
0: గివ్ అప్ డూయర్షిప్, గివ్ అప్ ఎంజాయర్షిప్ అండ్ అండర్ టేక్ దాట్ యాజ్ ఎ డ్యూటీ.
1: ఈ కర్తవ్యం యోగం ఉచ్యతే, ఇదే నా యొక్క యోగం.
0: దిస్ డ్యూటీ ఈస్ ద రియల్ యోగా.
1: ఈ యోగాన్ని నీవు అనుభవించటమంటే దివ్యమైనటువంటి యొక్క ఆత్మ భోగములో నీవు అనుభవించవచ్చు.
0: ఇఫ్ యూ కెన్ ప్రాక్టీస్ దిస్ యోగా ఆఫ్ పర్ఫార్మింగ్ ఇట్ యాజ్ ఎ డ్యూటీ, యూ కెన్ ఎంజాయ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆల్సో.
1: కానీ ఈ యోగము లేకపోవటం చేతనే మనం రోగులుగా మారుతున్నాం.
0: యాజ్ వీఆర్ నాట్ ప్రాక్టీసింగ్ దిస్ యోగా, వీఆర్ బికమింగ్ డిసీజ్డ్ సోల్స్.
1: మానసిక సంబంధమైనటువంటి వృత్తులను చక్కగా జాగ్రత్తగా మనం విచారించాలి.
0: We have to carefully analyze and understand the mental activity.
1: ఇది ఎక్కడ నుంచి పుడుతుండాలి?
0: From where does this mind come?
1: ఇది చేసే పని ఏమిటి?
0: What does it do?
1: దీనిని మనం ఎందుకు అనుసరించాలి?
0: Why should we follow?
1: దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి?
0: What is the result of all this?
1: ఇది మనకు బంధనకు తీసుకుని పోతుండాదా, లేక విశాలమైనటువంటి యొక్క మోక్షమునకు కొనిపోతుండాదా?
0: Does it bind us or does it liberate us?
1: అని విచారణ చేస్తే ఇది క్రమక్రమేణ బంధనకే తీసుకుని పోతుండాలి.
0: ఇఫ్ గ్రాడ్యువల్లీ ఎన్క్వైర్ ఆన్ దీస్ లైన్స్, ఇట్ ఈస్ టేకింగ్ యూ టువర్డ్ ది బాండేజ్.
1: కనుక ఆత్మతత్వం అనేటువంటిది కేవలము అన్య విధములుగా కూడా విచారణ చేయడానికి వీలు కాదు.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎనీ అదర్ వే.
1: ఈనాటి లోకములో భిన్న భావములు, భిన్న చర్యలు, ద్వేషములు, అసూయలు, అహంకారములు, అశాంతులు అభివృద్ధి కావడానికి కారణము ఈ ఏకత్వమును కోల్పోవటమే.
0: యాజ్ వీ హ్యావ్ లాస్ట్ దిస్ సెన్స్ ఆఫ్ యూనిటీ, దిస్ హెస్ మేనిఫెస్టెడ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ ఆల్ ద డిఫరెన్సెస్, జెలసీస్, క్వారల్స్, కాన్ఫ్లిక్ట్, స్ట్రైవ్, గ్రీఫ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్.
1: కనుక మనము సమత్వమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హ్యావ్ టు డెవలప్ ది లవ్ విచ్ బ్రింగ్స్ అబౌట్ ఈక్వాలిటీ ఇన్ అస్.
1: ఈనాడు మనం చదివేటువంటి చదువుల యొక్క జ్ఞానం ఏమిటి?
0: వాట్ ఈస్ ది నాలెడ్జ్ విచ్ యు ఆర్ గోయింగ్ టు గెయిన్ బై ది టైప్ ఆఫ్ స్టడీస్ విచ్ యు హావ్ అండర్టేకన్?
1: ఇది నిజమైనటువంటి జ్ఞానమా?
0: ఈజ్ ఇట్ ఎ రియల్ నాలెడ్జ్?
1: కాదు, కాదు,
0: సర్టన్లీ నాట్.
1: ఇది అజ్ఞానంలోని అజ్ఞాన జ్ఞానం.
0: దిస్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఇన్ ఇగ్నోరెన్స్.
1: మనము అజ్ఞానంలో చదువుతున్నటువంటి అజ్ఞానాన్ని మనం అభివృద్ధి పరచుకుంటున్నాం.
0: వీఆర్ డెవలపింగ్ ఇగ్నోరెన్స్ ఇన్ ఇగ్నోరెన్స్.
1: ఇక్కడ ఆత్మ ఎక్కడ ఉన్నది అనుకుంటే చైతన్యమునకు మరొక చైతన్యమునకు మధ్యనున్నటువంటి యొక్క అచైతన్యమైనటువంటి ఆత్మస్వరూపంగా ఉంటుండాలి.
0: యు సే ఇన్ దిస్ స్టేట్ వేర్ ఇస్ ఆత్మ, ఇట్ ఈస్ బిట్వీన్ వన్ కాన్షియస్నెస్ అనదర్.
1: ఇది ఎట్లా ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే ఇది అందరికీ అర్థం కాదు.
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ఆల్ పీపుల్ టు అండర్స్టాండ్.
1: జాగ్రత్తకు నిద్రకు మధ్యలో ఉన్నటువంటి స్థితి వలె ఉంటుంటాడు.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ స్టేట్ ఇన్ బిట్వీన్ ఏ స్టేట్ ఆఫ్ అవేకనింగ్ అండ్ డీప్ స్లీప్.
1: జాగ్రత్త నిద్రకు మధ్యలో ఉన్నటువంటి స్థితి ఎట్లా ఉంటుందంటే ఎవరికి తెలియదు.
0: వాట్ ఈస్ ది స్టేట్ బిట్వీన్ వేకింగ్ స్టేట్ అండ్ డీప్ స్లీప్ స్టేట్? నో వన్ రియల్లీ.
1: జాగ్రత్తగా ఉండినట్టే ఉంటుంటాము, తిరిగి కన్ను మూత పడిపోదు.
0: యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ రియలీ అవేక్ బట్ యు స్టార్ట్ స్లీపింగ్.
1: కానీ యోగులు మాత్రమే దీనిని చక్కగా గుర్తిస్తూ వచ్చారు.
0: బట్ యోగీస్ హావ్ రికగ్నైజ్డ్ దట్ రియల్ స్టేట్.
1: ఈ జాగ్రత్తకు ఈ నిద్రకు ఉండినటువంటి యొక్క తత్వము అది నిజమైన ఆత్మతత్వం అన్నారు.
0: దట్ పర్టికులర్ స్టేట్ విచ్ కమ్స్ బిట్వీన్ వేకింగ్.
1: జాగ్రత్త రజోగుణము, నిద్ర తమో గుణము, రెండింటికి మధ్య ఉన్నటువంటిది సాత్వికము, అదే ఆత్మస్వరూపం.
0: స్టేట్ ఆఫ్ వేకింగ్ ఈజ్ రజోగుణ, sleep is associated with tamoguna. In between these two comes sattvaguna, and that has to be experienced.
1: Kanuka ee aatmatattvanni manamu chakkaga gurtinchal anukuntunte aatma gnanaanni mottamotta vicharana cheyali.
0: If you want to realize the principle of atma, you should have knowledge of atma.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 29th of May 1990 during the summer course at Vrindavan.

0: మన దేశమందన్నా మాతృభావం కన్నా మాని మీది.
1: వాట్ ఈస్ ది నెక్టరైన్ ఫీలింగ్ ఇన్ దిస్ హోలీ ల్యాండ్ ఆఫ్ భారత్? కెన్ దేర్ బి ఎనీ అదర్ గ్రేటర్ ఫీలింగ్ అదర్ దాన్ ద ఫీలింగ్ టువర్డ్స్ మదర్?
0: ఆ మధురభావం అయిన ఆ మాతృప్రేమను సంపాదించుకునేటువంటి వాడు మహా అదృష్టవంతుడే.
1: హీఈస్ రియలీ లక్కీ వన్ ఇఫ్ యూ ద రిసిపియంట్ ఆఫ్ మదర్స్ లవ్.

0: ఈశావాస్యం ఇదం జగత్. అనగా ఏమిటి? ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి, ప్రతి జీవి ఈశ్వర స్వరూపమే.
1: ఈశావాస్యం ఇదం జగత్. ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ డివైన్. ఎవ్రీ లివింగ్ క్రీచర్, ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇస్ డివైన్.
0: దీన్ని శంకర అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ శంకర.
0: సం అనగా చిదానందము, ఆత్మానందము.
1: సం మీన్స్ చిదానంద, ది ఎటర్నల్ బ్లిస్. ఆత్మానంద, ది బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కరా అందించేటువంటి వాడు.
1: కరా, హూ విల్ హ్యాండ్ ఓవర్?
0: ఆత్మానందమును, చిదానందమును అందించేటువంటి వాడు శంకరుడు.
1: శంకర, హూ కన్ఫర్స్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ది ఎటర్నల్ బ్లిస్.

0: ప్రేమకు మించిన ధనము మరొకటి మనకు కానరాదు.
1: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ బియాండ్ దిస్ లవ్.
0: ఈ ప్రేమనే గొప్ప నిధి.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ లవ్ ఇస్ ద మైన్ ఆఫ్ వెల్త్.